ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై మా ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30వ రోజు.

స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి మరికొద్ది క్షణాల్లో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం అయితే 6:10 సాటర్డేలోకి, సాటర్డే మార్నింగ్స్లోకి మీ అందరికీ స్వాగతం. నేను మీ ఆర్జే మురళిని. అండ్ యునో వాట్, పొద్దు పొద్దున్న లేచిన తర్వాత ఉండే ఎనర్జీ ఇంకా డేలో మనకు ఎక్కడ కనిపించకపోవచ్చు ఒకవేళ ఈ మార్నింగ్ని సరిగా మనం యూటిలైజ్ చేసుకోకపోతే. సో దానికోసం

ప్రయత్నం చేయండి. మీరు మార్నింగ్ వాకింగ్ జాగింగ్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. అండ్ యూనో కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని. ఇప్పుడైతే మీకోసం భక్తి పాటల క్షేత్రదర్శిని సిద్ధంగా ఉంది. ముందుగా మనం ఇవాళ మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా సాగాలని భగవంతుని ప్రార్థిద్దాం. అందులో మీ ప్రార్థనలు సఫలీకృతం కావాలని కోరుకునే వాళ్ళల్లో మేము కూడా మీతో ఉంటాము. సో వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై క్షేత్రదర్శిని. భారతదేశంలో ఎన్ని లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి అని అంచనా. స్వయంభూ ఆలయాలు, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలు, శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్వాచార్యులు, ఇంకా ఈ దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులు, చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, పాలకులు ప్రాణం పోసిన క్షేత్రాలు ఒకటా రెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలండి. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే నమూనాలు ఏమిటి? అక్కడ జరిగే పూజాది కాలాన్ని ఇక్కడ జరిపితే, నైవేద్యాలు అచ్చంగా అలాగే ఉంటే ఇంకేముంది? సంపూర్ణ యాత్ర ఫలమే అవుతుంది, సర్వదేవతా కటాక్షం కూడా జరుగుతుంది కదా. అటువంటి అద్భుతమైన ప్రదేశానికి వెళదాము క్షేత్రదర్శనంలో. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శనం.

రాజమండ్రి సమీపంలోని గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఓ శివశక్తి పీఠం పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బాలరామకృష్ణ. బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలా కాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు ఆయన. ఆయన మూలాల్ని మర్చిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఊళ్ళో చిన్న చిన్న గుళ్ళు గోపురాలు చాలానే ఉన్నాయి. చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటి లేకపోవడంతో లోటనిపించింది ఆయనకి. దీంతో ఊరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ఏ ఆలయాన్ని నిర్మించాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్ని గురువుల్ని కలిశారు ఆయన. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమంటే, ఇంకొకరు శివలింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. అన్నీ ఉత్తమంగానే అనిపించాయి ఆయనకి. సర్వదేవతల ఆలయాల్ని నిర్మించాలన్న ఆలోచన అప్పుడే కలిగింది. జీవిత భాగస్వామి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా మేమున్నామని ముందుకొచ్చారు. విరాళాల కోసం, సాయం కోసం ఎవరిని ఆశ్రయించకూడదు అని ఒక నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి శిల్పులను పిలిచి రేయింబవళ్ళు శ్రమించి ఆలయ సముదాయానికి ఒక రూపం రావటానికి 4 ఏళ్ళు పట్టింది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: ఎస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని స్టూడియోలో. సమయం సరిగ్గా 6:30 దాటి 5 సెకండ్లు అవుతోంది. పీఠం ఆవరణలో మొత్తం 54 దేవాలయాలున్నాయి. 84 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా, వైకుంఠ క్షేత్రాలుగా, శక్తిపీఠాలుగా వాటిని విభజించారు. కైలాస క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలైన సౌరాష్ట్రలోని సోమనాథలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం, ఇలా 12 లింగాలు కొలువయ్యాయి. ఇక్కడే ఆనంద నిలయ వాసుడికి అర్చించుకోవచ్చు కూడా. భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడే సిద్ధినాథుని ప్రార్థించుకోవచ్చు. సద్గురు సాయిబాబా మందిరం కూడా ఉంది. ఇదే భద్రాద్రి, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి, కోదండరామస్వామి, రమాసత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు కూడా అక్కడ ఉన్నాయి. శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారము, వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సాంప్రదాయాల ప్రకారము పూజ నిర్వహిస్తారు. ఇక్కడ మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలను సతీ సమేతంగా ప్రతిష్ఠించారట. విగ్రహ ప్రతిష్ఠాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేద పండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో గోశాల కూడా ఉంది. ఆలయంలోకి వెళ్ళగానే 32 అడుగుల ఎత్తులో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు. రాజమండ్రి నుంచి

ఊరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉందండి. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు కూడా ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. గట్టు మీదున్న ఆలయం త్రేతాయుగం నాటిది అంటారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటి చెప్పిన పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుణ్ణి పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తు కాశీ గంగాజలమేనని భక్తులు నమ్ముతూ ఉంటారు. కాబట్టే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా చెబుతూ ఉంటారు. ఇది వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మడికొండ గ్రామంలో హైదరాబాద్ హన్మకొండ జాతీయ రహదారి మీద కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో మెట్టుగుట్ట క్షేత్రానికి వచ్చి శివుణ్ణి అర్చించినట్టు స్థానిక ఐతిహ్యం. అందుకే మెట్టు రామలింగేశ్వర ఆలయమని పేరొచ్చిందట దీనికి. ఇక్కడున్న రామాలయము అంతే ప్రాచీనమైనది. వేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్రాలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చునని చెబుతూ ఉంటారు. వింటూ ఉండండి క్షేత్రదర్శిని, ఆకాశవాణి FM 101.9 MHz పై.

కరువుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, షాండిల్య ఆది నవసిద్ధులు తపస్సు చేశారట. పరమశివుడు సిద్ధేశ్వర మూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కొండ మీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి పూజలు అందుకుంటున్నారు. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూప దీపాల నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుగ్గా ఇచ్చారట. సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గట్టుపై ఈ గుట్టపై వాగేశ్వర ఉపాసన చేసినట్టుగా చెబుతారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందమని ఆశీర్వదించిందని ఓ కథనం కూడా ఉంది. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవగుండాలు ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉందండి. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపనాశినిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవి. జీడిగుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. కన్నుగుండం కాశీ అనుసంధానం చేస్తుందని నమ్మిక. అందులో నాణ్యం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మెట్టు గుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందండి. ఒక శిఖరంలో 5, మరో శిఖరంలో 4 చొప్పున పెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకొని వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందని, అవే ఆ శిలలని ఒక కథ ప్రచారంలో ఉంది. వీటినే దొంతలమ్మ గుండ్లని కూడా వ్యవహరిస్తారట. గుట్ట మీద ఓ జత పాదముద్రలు కూడా ఉన్నాయి. ఇవి ద్వాపర యుగంలో ఇక్కడికి వచ్చిన భీమసేనుడివే అంటారు. అలా ముచ్చటగా 3 యుగాల్లో మెట్టుగుట్ట ప్రశస్తిని పొందింది అని చెబుతూ ఉంటారు.

ఏటా మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి జాగరణ, శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా సాగుతాయి. శ్రీరామనవమి వేడుకలు, కార్తీక దీపోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవంలో తేరును లాగితే పెళ్లిగాని వారికి కళ్యాణం ప్రాప్తిస్తుంది అని నమ్మకం. నిత్యం హైదరాబాద్, కరీంనగర్, ఇతర ప్రాంతాల నుంచి వందలాది బస్సులు మణికొండ హైవే మీదుగా హనుమకొండ, వరంగల్ వైపు వెళుతూ ఉంటాయి. భక్తులు మణికొండ వద్ద బస్సు దిగి మెట్టుగుట్ట ఆలయానికి నడిచి కూడా వెళ్ళొచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో వచ్చే భక్తులు కాజీపేట జంక్షన్ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇక్కడ బస్సు దిగితే స్టేషన్ పక్కనే స్థానిక బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మణికొండ, ధర్మసాగర్, రాంపూర్, నాయగిరి, వేలూరు, పీసర రూట్లో వెళ్ళే ఏ బస్సు ఎక్కినా మణికొండ దగ్గర దిగి మెట్టుగుట్ట క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు. విన్నారుగా, ఇదండి వాటి క్షేత్రదర్శిని. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఆహా, ఎంత అద్భుతంగా సాగిపోయింది కదా ఇవాల్టి మన ఉదయ ప్రయాణ ప్రారంభం. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటిదాకా మంచి మంచి భక్తి పాటలు వింటున్నారు. క్షేత్ర దర్శనంలో మంచి క్షేత్రాలన్నింటినీ దర్శించుకుని వచ్చారు. ప్రతిరోజు ఇదే సమయానికి మీకు మంచి క్షేత్ర దర్శని దర్శనం అయితే జరిపించేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకని మీరు కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. మాటల మాటల్లో సమయం 7 దాకా వచ్చేసిందండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్స్, హెల్దీ హైదరాబాద్ మీకోసం సిద్ధంగా ఉంది.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మరోసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. 7:01 దాటి 18 సెకండ్లు. స్టూడియోలో టైమ్ ఈజ్ రన్నింగ్ లైక్ టైమ్. దాంతో ప్రయాణం చేసామనుకోండి, పాటే ప్రయాణం చేస్తే మనం డెఫినెట్గా ఈ రోజుకి రాజాలమై కూర్చుంటాం. రాజా అంటే గుర్తొచ్చింది, వాకింగ్ అనేది వ్యాయామాలన్నింటిలో మహారాజు లాంటి వ్యాయామం అంటారు.

తెలుసా, భగవంతుడు మనకిచ్చిన సహజ సుందరమైన రెండు పాదాలు అయితే ఉన్నాయి, మనకి రెండు కాళ్ళు అయితే ఉన్నాయి. మనం ఈ మధ్యకాలంలో అయితే మరీ ఓ రకంగా తయారయ్యామండి. ఇంటి నుంచి బయటికి కాలు పెడితే చాలు, ఆ తర్వాత డైరెక్ట్గా వాహనం మీద కాలు పెట్టి అటు ఇటు తిరగడానికి ప్రయాణం చేస్తున్నాం. దూరం ఎంతుందో ఎంత తక్కువ ఉందో అన్న ఆలోచన లేకుండా కూడా నడకని నడిపించకుండా దాన్ని మడత పెట్టేసి సైడ్ పడేస్తున్నాం. ఆ తర్వాత ఆ కాళ్ళు పని తగ్గిపోయి అవి నిస్సత్తుకి చేరుకొని ఆ తర్వాత నిజంగా పూర్తిగా వీల్ చైర్ మీద తిరగాల్సిన ఆవశ్యకత అయితే వస్తుంది. చూసుకోండి మీ ఇష్టం. అందుకనే వాకింగ్ అనేది చాలా మంచిదండి. అందరూ సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా చేయగలిగే వ్యాయామం. దీన్ని వ్యాయామాలన్నింటిలో మహారాజు అని చెప్పడంలో నాకైతే ఏం సందేహం కనిపించట్లేదు. కనీసం 30 నిమిషాల పాటు చురుగ్గా నడవటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకు విముక్తి దొరుకుతుంది. బరువు అయితే తగ్గుతారు కదా, మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది కదా. రోజుకు 30 నిమిషాలు నడవండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఈ రోజు మీరు పరీక్షించుకోండి. కాస్త బద్ధకంగా ఉన్నా ఎట్లా ఉన్నా అదంతా చూసుకోండి. మీ పరిస్థితి ఈ రోజుకి ఎలాగ ఉందో చూసుకోండి. ఓ నెల రోజుల పాటు ప్రతి ఉదయం 30 నిమిషాలు యూనో వాకింగ్, ఒక రిథమిక్గా వాకింగ్ చేసిన తర్వాత చూసుకోండి ఆరోగ్యం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనం మార్నింగ్ లేచిన తర్వాత అటు ఇటు నడిచామనుకోండి, ఇలా వాకింగ్ చేసామనుకోండి, మనకి యూనో ఎనర్జీ లెవెల్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అంతేకాకుండా ఎవరి మీద మనం అంత తొందరగా చిరాకు పడం అదైతే నిజం అండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెర్ట్జ్ పై కలుసుకోవాలని సినిమాలోంచి దేవి శ్రీ ప్రసాద్ పడిన ఈ పాట మీ అందరి కోసం.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: ఎస్ ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్, 7:14 దాటి 14 సెకండ్లు. స్టూడియోలో సమయం. వర్షాలు పడుతున్నాయి, ఎండ ఎండగానే ఉంటుంది కదా. వర్షం ఎప్పుడు వస్తుంది, రేపటి వాతావరణం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని ప్రజలు అత్యాధునిక సాంకేతిక యాప్స్ను వాడుతుంటే, మధ్యప్రదేశ్లోని వింధ్యా ప్రాంత గ్రామాల్లో అయితే కొందరు రైతులు మాత్రం ఇప్పటికీ వాతావరణాన్ని అంచనా వేయడానికి ఒక చిన్న పిట్టను ఫాలో అవుతూ ఉంటారట. వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరతరాలుగా వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవడానికి లాఫ్ వింగ్ అనే పక్షి అలవాట్లను ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ పక్షి గూడు కట్టుకునే అలవాట్లను, అది గుడ్డు పెట్టే అలవాట్లను, అది పెట్టే గుడ్లను పట్టి వీళ్ళు వాతావరణాన్ని అంచనా వేస్తూ ఉంటారట. ఆధునిక వాతావరణ శాస్త్రం ఉపగ్రహాలు, రాడర్స్, సంక్లిష్టమైన క్లైమేట్ మోడల్స్పై ఆధారపడితే ఈ రోజుల్లో కూడా శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ప్రాంత ప్రజలు ప్రకృతిని ప్రత్యేకంగా చాటుతున్నారని చెప్పొచ్చు కదా. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీని గురించి ఇంకా తెలుసుకుందాం. మీరైతే కంటిన్యూస్గా వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్పై. జర్నీ సినిమాలోంచి సత్య హరిణి పాడిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: రైన్బో ఎఫ్ఎం 101.9 పై మీరంతా హెల్దీ మార్నింగ్స్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. స్థానిక నమ్మకాల ప్రకారం లాప్వింగ్ పక్షి పెట్టే గుడ్లు రాబోయే వర్షాకాలం తీవ్రతను, సరళిని తెలియజేస్తాయట. ఈ పక్షి సాధారణంగా 4 గుడ్లు పెడుతోందట. అక్కడి గ్రామస్తులు ఈ 4 గుడ్లను 4 నెలలతో పోలుస్తారట. ఒక్కో గుడ్డు ఒక్కో నెలలో కురిసే వర్షాన్ని సూచిస్తుందని వీళ్ళు చెబుతూ ఉంటారు. అయితే అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు అంటారు, తాము ఈ పద్ధతిని మూఢనమ్మకంగా కాకుండా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పర్యావరణ జ్ఞానంగా భావిస్తామని చెబుతూ ఉంటారు. తమ పూర్వీకులు ఎన్నో ఏళ్లుగా పక్షుల ప్రవర్తనను నిశితంగా గమనించి ఈ మార్పులు తీసుకున్నారని, అందుకనే మేము కూడా అదే ఫాలో అవుతూ ఉంటామని చెబుతూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో సాంప్రదాయం, ఒక్కో పద్ధతి, ఒక్కో విధానం ఉంటుంది. మనం ఇక్కడే కుదురుగా కూర్చొని ఉన్నామనుకోండి, ఈ ప్రపంచంలో జరుగుతున్న వివిధ రకాలైన పద్ధతులను, మనుషుల్ని, మనస్తత్వాలని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అన్నింటినీ మిస్ అయిపోతాం కదా. మీకు ఎప్పుడూ అనిపించలేదా అక్కడే కూర్చుందాం అక్కడే కూర్చుందాం అని అంతా గిరిగీసుకొని కూర్చుంటే ఎట్లా అండి? పెద్ద ప్రపంచం ఉంది. ప్రపంచాన్ని మనం ఎంత ఎక్కువగా చూస్తే, మనుషుల్ని ఎంత ఎక్కువగా కలిసామనుకోండి, మనం అంత యంగ్,

గా ఉంటాము, ఎప్పుడు యంగ్గానే ఉంటాం. ఆ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. నేనైతే ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ వినిపించబోతున్నాను. ఇది జగడం సినిమాలోంచి టిప్పు అండ్ ప్రియా పాడిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: షర్ట్ మీద టీ షర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చ మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మనువ్వా, నువ్వు ముక్కు పోగొట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2

వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

హెల్దీ మార్నింగ్స్లో మీ లవ్లీ ప్రయాణంలో నేను కూడా మీ తోడున్నానండి. 7 గంటల 28 నిమిషాలు దాటి 30 సెకండ్లు ఎప్పటికప్పుడు సమయం చెబుతూ ఉంటే మీరు సర్దుకుంటూ సర్దుకుపోతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తారన్న ఆశ. వర్షాకాలం వచ్చేసిందనంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా, తడిచి మోపిడి అవ్వచ్చు అన్న ఆలోచన చాలా అందంగా ఉంటుంది. అయితే ఇంతకుముందే చెప్పాను, ఒకే దగ్గర ఉండకుండా మనం అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిరిగామనుకోండి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. అండ్ రకరకాల ప్రదేశాలు సంచరించి వచ్చామనుకోండి, అనుకుంటే అనుకున్నారు దేశం సంచారి అని, కానీ మనకు మాత్రం విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది, అందరి మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది, ఎవరితో ఎలా మసులుకోవాలో కూడా తెలిసిపోతుందండి. వర్షాకాలంలో అయితే మీరు ఒక పని చేయండి, కేరళ వెళ్ళండి. మున్నార్ హిల్ స్టేషన్ ఉంది అక్కడ. ఇక్కడ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలకు మేఘాలు కొండలు ఇవి ఒకటి తాకుతూ విశాలమైన తేయాకు తోటలు మెరిసిపోతూ అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే భారతదేశపు స్కాట్లాండ్గా పిలిచే కర్ణాటకలోని కూర్గు ప్రాంతం అయితే మస్తు మజా వస్తుందండి. అబ్బా చెప్పలేం. జూన్ నుండి అక్టోబర్ వరకు బస్ కాఫీ తోటల సువాసనలతో, దట్టమైన అడవులతో, ఇంకా రకరకాల జలపాతాల హోరుతో ప్రకృతి ప్రేమికులను విశేషంగా కట్టిపడేస్తుందండి. ఉత్తరాఖండ్ ఎలాంటి పోని, ప్రసిద్ధి చెందిన ఒక పూల లోయ ఉంటుంది అక్కడ. అక్కడైతే జూలై నెల నుంచి ఆగస్టు నెలల్లో 100 లాది రకాల అరుదైన పుష్పాలతో రంగురంగుల నందనవనాన్ని తలపిస్తుంది బాస్. మరోవైపు అయితే మే నెల నుంచి వర్షాలు ప్రారంభమయ్యే మేఘాలయ రాష్ట్రం అయితే ఆ పచ్చని కొండలు అద్భుతమైన జలపాతాల కలయికతో వర్షాకాలపు స్వర్గధామంగా నిలుస్తుంది. సో ఇంత మంచి మంచి ప్రదేశాలను వదిలేసి ఇంటి దగ్గర పడుతున్న వర్షానికి తడిచి అందరి మీద చిరాకయ్యి నాట్ గుడ్. అట్లీస్ట్ వింటూ ఉండండి ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్స్ని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఢిల్లీ హైదరాబాద్ లో మనం వర్షాకాలం ప్రారంభించుకొని ఎక్కడెక్కడ వెళ్ళాలో అన్ని నిర్ణయం చేసుకుంటున్నాం కదా. అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానండి. ఐ లవ్ వర్షాకాలం. వర్షపు చినుకులతో మాట్లాడాలన్న ఆశ నాకు ఎప్పుడూ ఉంటుంది. అది చేసే అల్లరిని పైనుంచి జరజరా జారుతూ నేలని తాకి తుల్లి పైకి మళ్ళీ ఎగిరే ఆనందాన్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిశ్శబ్దంగా వింటూ ఉంటే అది చేసే శబ్దంలో ఎంత అద్భుతమైన సంగీతం వినిపిస్తోందో నాకు. మహారాష్ట్రలోని లోనావాలా పశ్చిమ కనుమల్లో వర్షాకాలాన్ని విపరీతంగా ఆస్వాదించవచ్చండి. అది అత్యంత అనుకూలమైన వేదికగా కనిపిస్తోందండి. జూన్ నెల నుంచి సెప్టెంబర్ మధ్య ఇక్కడ కురిసే భారీ వర్షాల వల్ల పర్వతాల మధ్య నుంచి నింగికి జాలువారే జలపాతాలు, లోతైన వెచ్చని పచ్చని లోయలు, ఇంకా మబ్బులతో కప్పబడిన కొండ శిఖరాలు ఇవ్వండి మనని అంటే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శించడం తప్పకుండా చేయాలి ఒక జీవితకాలంలో. వర్షపు ఋతువు కేవలం చినుకుల్ని మాత్రమే కాకుండా ప్రకృతి తన అత్యంత అందమైన రూపాన్ని ప్రదర్శించే సమయంగా కూడా చెప్పుకోవచ్చండి. అబ్బా, చెప్పుతుంటేనే నాకు మళ్ళీ వెళ్ళి రావాలనిపిస్తోంది. మున్నార్ కొండల నుంచి మేఘాలయ జలపాతాల వరకు, కూర్గు అడుగుల నుంచి పూల లోయల వరకు ప్రతి ఒక్క ప్రాంతం సందర్శకులకు వైవిధ్యమైన అనుభవాన్ని ప్రసాదిస్తుంది. స్లో, మీరు ఏం చేస్తారు, మీరు ప్లాన్ చేయండి బాస్. సో ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలు చూడకుండా ఈ భారతదేశంలో మనం ఉండి పుట్టి ఏమి చూడకుండా వెళ్ళిపోయామనుకోండి, మనం పుట్టినట్టే లెక్క. తెలుసా మీకు ఆ లెక్క? వింటుండండి, ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ వినిపించబోతున్నాను. గ్యాంగ్ లీడర్ సినిమాలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన పాట ఇది, మీ అందరి కోసం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: రాత్రి అవ్వగానే మినప్పప్పు ముద్దుగా ముచ్చటగా రవ్వతో చేరి నీటితో సంబంధం పెట్టుకొని అద్భుతంగా మెత్తగా మారి పొద్దున్నవ్వగానే కుక్కర్కి అందులో ముద్దగా మారి ఇడ్లీగా తయారవుతుంది కదా.

అత్యంత అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అని చెప్పొచ్చండి. తెల్లగా మెరిసిపోయే ఇడ్లీ సాంబార్ చట్నీతో కలిసి తింటే ఆ మజాయే వేరు. దక్షిణ భారతీయులందరికీ ఇడ్లీ ఒక ఎమోషన్ అని చెప్పొచ్చండి. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం మన దేశంలో పుట్టిందని మనం అంతా అనుకుంటాం, కానీ చరిత్ర వేరే రకంగా చెబుతోంది. ఆశ్చర్యం అనిపించింది అది విన్న తర్వాత. మనం ప్రాణప్రదంగా భావించే ఇడ్లీ జన్మస్థలం ఎక్కడో తెలుసా? భారతదేశం కాదట. కొన్ని చారిత్రక అధ్యయనాల ప్రకారం ఇడ్లీకి 7వ-12వ శతాబ్దాల మధ్య ఇండోనేషియాలో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది. అమ్మా, అక్కడ పుట్టి అలా నడుస్తూ నడుస్తూ మన నోటిదాకా చేరిన ఇడ్లీకి ఇంత కథ ఉందా? ఇక్కడ అంటే అక్కడ దీన్ని కెడ్లీ లేదా కేదారి అని పిలిచేవారట. ఆ కాలంలో ఇండోనేషియాలను పాలించిన హిందూ రాజులు భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారి వంటవారు ఈ వంటకాన్ని మన దేశానికి పరిచయం చేశారని చెబుతూ ఉంటారు. ఇంకా ఆసక్తికరమైన కథనం ఇంకోటి చెప్పిన, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీలో ఇడ్లీకి అరబ్బులతో సంబంధం ఉన్నట్టు ఉంది. అమ్మో, ఎంతమందితో సంబంధం పెట్టుకుందండి ఇడ్లీ మెత్తగా. భారతదేశంలో స్థిరపడిన అరబ్ వ్యాపారులు బియ్యం, కొబ్బరి చట్నీతో చేసిన బంతి ఆకారపు వంటకాన్ని తినేవారట. దాని రూపాంతరమే నేటి ఇడ్లీ అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ఇడ్లీ మూలం గురించి రకరకాల వాదనలు ఉన్నప్పటికీ ఇడ్లీ తొలి రూపం సముద్రం దాటి వచ్చి ఉండవచ్చు, కానీ బియ్యం, మినపప్పు కలిపి పులియబెట్టి ఆవిరి మీద ఉడికించే ఆధునిక పద్ధతి మాత్రం భారతదేశంలోనే అభివృద్ధి చెందింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందండి. పూర్వకాలపు ఇడ్లీలు నేటి ఇడ్లీలా మృదువుగా ఉండేవో లేదో తెలియదు, కానీ మనం చేసే ఈ మార్పులే దానిని ప్రపంచంలోని అత్యుత్తమమైన అల్పాహారంగా మార్చేశాయండి. పుట్టింది ఎక్కడైనా, పెరిగింది మాత్రం దక్షిణ భారతదేశంలోనే. అందుకే ఇడ్లీ ఎప్పటికీ మనకు గర్వకారణమే. ఇడ్లీ చరిత్ర ఏదైనా మన ప్లేట్లో వేడివేడి సాంబార్లతో వచ్చి వా అంత ఆనందంగా ఉంటుంది. వింటూ ఉండండి. ఇప్పుడు ఇడ్లీ అనగానే నాకు ఆవకాయ గుర్తొచ్చి, మిథునం సినిమాలోంచి ఆవకాయ మన అందరిది అనే అద్భుతమైన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ అండ్ స్వప్న పాడిన పాట మీ అందరి కోసం వినిపించబోతున్నాను. వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై హెల్దీ మార్నింగ్స్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సూపర్ హెల్దీ మార్నింగ్స్లో ఇప్పటి వరకు మంచి మంచి పాటలు మంచి మాటలు విన్నారు స్టూడియోలో. టైమ్ ఇస్ మూవింగ్ లైక్ ఎనీథింగ్. 7:59 దాటి 50 సెకండ్లో ఉంది. స్టూడియోలో బిందు మాధురి గారు న్యూస్ హెడ్లైన్స్ వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వింటూ ఉండండి ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్డీఏ ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పీఐబీ చేసిన ఫ్యాక్ట్ చెక్ నివేదికను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని ఎన్టీఏ ప్రకటించింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవాలనే లక్ష్యంతోనే ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని, వెనుకబడిన తరగతుల విద్యార్థుల వికాసం కోసం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈ మధ్యాహ్నం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: Yes, boss, you are rightly tuned into Akashwani FM 101.9 MHz. స్టూడియోలో సమయం 8:04 దాటి 4 సెకండ్లు అవుతోంది. ఎవ్రీ టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్తో, అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో, మంచి పాటలతో, మంచి మాటలతో మిమ్మల్ని అలరించే ఛానల్ ఇది, ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు మనం 8 గంటల్లోకి దాటి పైకి వచ్చేసాం కాబట్టి వైబ్రాంట్ హైదరాబాద్లో మీరంతా నాతో పాటే ప్రయాణం చేస్తున్నారు. నేను మీ ఆర్జే మురళిని. సమయం తన రూపాన్ని మార్చుకుంటూ, పేరును మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నట్టుగానే మనం కూడా రోజును మార్చుకుంటూ కొత్త రోజులోకి ప్రవేశిస్తాము. కొత్త రోజులో అన్నీ కొత్త కొత్తవి కనిపిస్తూ ఉంటాయి. కొత్త ముఖాలు కూడా మనకి పరిచయమయ్యే అవకాశం ఉంది. కొత్త మనుషులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఎంతమంది మనుషులతో పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారో పెంచుకోండి. కానీ ప్రతి మనిషి మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్లతో కంటిన్యూ చేయాలా రిలేషన్షిప్ని, లేకపోతే కొంచెం దూరంగా ఉండాలా అన్నది మనం ఇంతవరకు సంపాదించుకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా మంచిదండి. లేకపోతే వ్యక్తులు వ్యక్తిగతంగా మన జీవితాల మీద ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తారు కాబట్టి ఆ ప్రభావం మంచిదే అయితే మంచిది. మనం మంచిగా ఉంటే నోరు మంచిదైతే అంతా మంచిదే అంటారు. అందుకని మనం కూడా చాలా సావధానంగా అందరితో యూనో సత్సంబంధాలు పెంచుకుంటూ పోతే చాలా మంచిదండి. అందుకోసం మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా. ప్రశాంతంగా ఉండాలన్న మనసుకి మంచి ప్రశాంతంగా ఉండే పాటలు, మంచి మంచి మాటలు వింటే హాయిగా ఉంటుంది. సో ఆ హాయిని వినిపించేందుకు మేము వైబ్రాంట్ హైదరాబాద్లో మీతో సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: FM రెయిన్బో 101.9.

ఇవాళ 20th జూన్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ప్రతి ఏటా జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. హింస, వేధింపులు, ఉగ్రవాదం లాంటి కారణాల వల్ల స్వదేశాన్ని విడిచి రక్షణ కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారిని శరణార్థులుగా చెప్పుకుంటాం మనం. పుట్టిన చోట ఉండలేక కొత్త ప్రదేశానికి వలస వెళ్లి అక్కడ మనుగడ కోసం పోరాడుతూ అనేక కష్ట నష్టాలు పడుతూ ఉంటారు. వారి పరిస్థితిని గుర్తించడంతో పాటు సమాజంలో వారికి గౌరవ మర్యాదలు లభించాలి కదా, ఆ లభించేలా చేయడానికి చైతన్యపరచడంలోనే ఈ ముఖ్య ఉద్దేశం ఉంటూ ఉంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి. ఇది జర్నీ సినిమాలోంచి, జాతిరత్నాలు సినిమాలోంచి ఈ పాట మీకోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్ చివరి నాటికి హింస దౌర్జన్యాలు వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య కొన్ని కోట్లకు చేరింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లక్షలాది మంది ప్రజలు రక్షణ కోసం తమ స్వస్థలాలను విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ సమయంలో వారికి ఆశ్రయం ఇచ్చేందుకు కొన్ని దేశాలు అంగీకరించగా ఇంకొన్ని దేశాలు వ్యతిరేకించాయి కూడా. అంతర్జాతీయంగా శరణార్థుల రక్షణ, వారి హక్కులు, గాయపడిన వారికి చికిత్స అందించడం అనే అంశాలపై 1951 మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఒక సమావేశాన్ని నిర్వహించింది. 2001 నాటికి ఇది జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఏటా జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఇవాళ ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుగుతోంది. సో అందుకనే ఇటువంటి అద్భుతమైన విషయాల గురించి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గురించి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz మీకు వినిపించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరు వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడైతే వైబ్రాంట్ హైదరాబాద్లో ఒక వండర్ఫుల్ ట్రాక్, ఇది రాహుల్ పడిన పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ಮರಣಿ ಮುಳೆ ಮದಿಗೋದಣ್ಣ ಬರ್ಲಿಲ್ಲ.

వింటున్నారు వైబ్రంట్ హైదరాబాద్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో టైం అయితే 8:36 దాటి 10 సెకండ్లు అవుతుందండి. అండ్ కంటిన్యూస్గా వింటూ ఉండండి. అందని వాటి కోసం ఆరాటం మనిషిని ఎప్పుడు తృప్తి పడనివ్వదు. అందిన వాటికంటే అందని వాటి మీద వ్యామోహం ఎక్కువ మనిషికి. అది మనిషి స్వభావం అనుకోండి. మెదడు, మాట, ఆలోచన, ఆఖరికి దేవుడు చేసే పూజల్లో కూడా కోరికలే నిండి ఉంటాయి మనకి. అన్నీ ఉన్నా లేనిదే కావాలని ప్రాకులాడుతూ ఉంటాం రోజంతా.

0: ఇది ఇది ప్రోమో సాంగ్ రా
1: కరెక్టే అన్న కానీ పెళ్ళి
0: అయితే రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా ఏం నమ్మట్లేదా కావాలంటే థియేటర్కి వచ్చుడు ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు
2: హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: ఎస్ మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్ స్టూడియోలో. టైం 8:41 దాటి 41 సెకండ్లండి. తృప్తి గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం, దానికి లిమిట్స్ ఏంటి? అన్లిమిటెడ్ తృప్తిని పొందొచ్చు మనం సరిగ్గా ఆలోచిస్తే. అంతులేని కోరికల చిట్ట ఎప్పుడు తల నిండా మోస్తూ మోస్తూ తిరిగే మనిషికి తృప్తి అంటే తెలియకపోవచ్చండి. ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొక కోరిక పుట్టేస్తుంది, లేదా అదే ఇంకా ఇంకా కావాలని కూడా ఆశ పెరిగిపోతూ ఉంటుంది. ఉన్నదానితో అందిన దానితో తృప్తి పడే స్వభావం మనిషిలో చాలా రేర్గా మాత్రమే కనిపించే ఒక లక్షణం అండి. మనిషి ఆశాజీవి, అన్నీ కావాలని కోరుకుంటాడు, అన్నీ అనుభవించాలని ఉబలాట పడుతూ ఉంటాడు. కోరికలను జయించిన వాడు ఉన్నదానితో తృప్తి చెందుతాడు. ఆ జయించడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు కదా. మీ వల్ల సాధ్యమవుతుందా? మీకు కోరికలు ఉన్నాయా? కోరికలుంటే దాన్ని తీర్చుకునేందుకు మనం ప్రయత్నించాలి, కానీ అలా తీరిగ్గా కూర్చుంటే తీరని కోరికలన్నీ తర్వాత వచ్చి తెగ తిట్టిపోతాయి. మీ ఇష్టం, చూడండి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. ఆచార్య సినిమాలోంచి శంకర్ మహదేవన్ పాడిన పాట ఇది.

గార్లు బూర్లు చక్రాలు చెక్కలు బఠానీలు బొబ్బట్లు మామిడి తండ్ర శనగుళ్ళు చెగొడ్డీలు చిరుకు రసం తాటిగుజ్జు అల్లం కాఫీ పకోడీలు చీకులు సున్నుండులు పీచ్ మిఠాయి కట్మిర్చి మసాల్వడ ఉగ్గాని తరవాణి పొల్లైసు గోళిసొడ ఊరగాయ ఉప్పు చేప పనస్తునలు ఉలవచారు పూతరేకు మడతగాజ కొబ్బరుండ ఎగ్ బోండా బేల్పూరి పానీపూరి కిర్ని పండు పిడత పప్పు హాఫ్ బాయిల్ అల్లం మురప హల్లీము కారపూస మీటపాను నాటు పొగాకు.

మాంగారు బావగారు సొంత పిన్ని సవితి పిన్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్న అన్న పెదనాన్న తాత ముత్తాత పుత్రి దత్తపుత్రి మనవడు షడ్డగుడు ఇల్లాలు వెలయాలు మంచి మొగుడు చెడ్డ మొగుడు మరదలు మనవరాలు వియ్యపురాలు వియ్యంకుడు జేజవ్వ అవ్వ ముత్తవ్వ అక్కబిడ్డ అత్తబిడ్డ ప్రేయసి ప్రియుడు కీపు టైంపాస్ మేనమామ పార్ట్నరు ఆయన వాళ్ళు సొంతోళ్ళు జ్ఞాతి దాయాది ఆడబిడ్డ మేనకోళ్ళు తోటికోడలు ఏడితరాళ్ళు పెద్ద పిల్లం చిన్న పిల్లం సవతి ఇంటోళ్ళు సాటోళ్ళు రక్తబంధం ఇల్లరికం జాతోళ్ళు వేరిచినోళ్ళు బీరకాయ పీచులు.

శోకం, ఏడుపు, వేలంవేరి, ప్రేమ పిచ్చి, గుబులు, ఎగ్జామ్ ఫెయిల్, చిర్రు, విసుగు, వేదన, కోపం, దిగులు, నష్టం, తొందరపాటు, ప్రతీకారం, పాపం, పొల్లెట్టడం, అసూయ, గేలి, డాంబికం, నీచిబుద్ధి, తలతక్క, పాచిక, విద్రోహం, నాలితనం, అల్పబుద్ధి, ఎనగొయ్యి, నయవంచన, కళ్ళ, కపటం, దగులుబాజీ, మొరటుతనం, మూర్ఖత్వం, డీలా, బిల్డప్, వికారం, దిష్టికన్ను, లేఖితనం, చిన్నతనం, కొర్రుపెట్టుడు, ఉత్తచి, అబద్ధం, దోకాగిరి, డింకి, సొల్లుమాట, నస్స, కాక, జెర్కివ్వడం, దొంగతనం, దగాతనం, మొండి, గుణం.

మల్లన్న సినిమా నుంచి విక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ కలిపి పాడిన అద్భుతమైన పాట వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి. అత్యాశకు దురాశకు పోకుండా ఆశ పట్టడంలో తప్పలేదు. ఒక అడుగు ముందుకు వెళ్లాలని, ఒక మెట్టు పైకి ఎక్కాలని అనుకోవడంలో కూడా అస్సలు తప్పలేదు బాస్. కానీ దాని వెనక సొంత కష్టం, ప్రతిభ, కృషి ఉండాలి. కానీ పక్కవాడి శ్రమను, తెలివిని దోచుకొని కాదు. ఈ గుణం ఉన్న మనిషి ఆకాశానికి ఎగిరినా తృప్తి చెందనే చెందడండి. అది మాత్రం నిజం. వింటూ ఉండండి ఇలాంటి నిజాల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ని.

మంచి మంచి పాటలు మాటలు టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్ వింటూ మనం 6 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చేస్తున్నాం. మరి కాసేపట్లో 9 గంటలు కాబోతోంది. సరిగ్గా 9 గంటలకు మీకు వార్తా ముఖ్యాంశాలు ఉంటాయి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్దత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పీఐబీ చేసిన ఫ్యాక్ట్ చెక్ నివేదికను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవాలనే లక్ష్యంతోనే ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని, వెనుకబడిన తరగతుల విద్యార్థుల అభివృద్ది కోసం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈ మధ్యాహ్నం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడా 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9. కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సంపాదించకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే లెక్క, తెలుసా మీకు? మీ కుటుంబ సభ్యులు, ఆఖరికి మీ భార్య, ఆ పిల్లలు కూడా మిమ్మల్ని అస్సలు గౌరవించరు. సంపాదించాలన్న కోరిక లేకపోతే తెచ్చుకోండి. సంపాదనతోనే చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. ఎంత ప్రయత్నించినా మీకు స్వతహగా సంపాదన మీద ఇష్టం లేకపోతే వెంటనే సన్యాసం పుచ్చుకోవటం మంచిది, హిమాలయాలకు వెళ్ళిపోవటం ఇంకా మంచిది అంటుంటారు పెద్దలు. పెళ్ళిళ్ళు, పిల్లలు వంటి సంసార బాధ్యతల్లోకి వెళ్ళకండి బాస్, సంపాదన లేకపోతే. ఎందుకంటే సమాజం మిమ్మల్ని బ్రతకనివ్వదు సంపాదన లేకుండా. పుట్టినరోజు పండుగలు, వ్రతాలు, దీక్షలు, పెళ్ళిళ్ళు, అన్నదానాలు, ఇలా చాలా చేయాల్సి ఉంటుంది సమాజంలో గౌరవమైన వ్యక్తిగా బ్రతకాలంటే. ఖర్చు పెట్టకుండా కానీ చేసే పిసినారిగా ఉండిపోవడం అంత సరైంది కాదు, మనం తెగదెడతారు జనాలు. బాగా సంపాదన ఉండేవారికి దేంతో సంబంధం లేకుండా పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. సరైన సంపాదన లేకపోతే సొంత మేనమామ కూడా పిల్లనివ్వడు. ప్రపంచం సంపాదించే వాళ్ళని చూసి నేర్చుకోమంటుంది. సంపాదన లేనివాడు ఎంత మంచివాడైనా, తెలివైన వాడైనా చూసి జాలిపడడం తప్ప ఏమీ జరగదు. సంపాదన కూడబెట్టడం మానకండి. మీకు ఓపికన్నంత కాలం సంపాదించండి, బాగా సంపాదించి పంచిపెట్టండి మీకు ఎక్కువైతే కదా. కానీ సంపాదించడాన్ని మాత్రం ఆపకండి. ఆ సంపాదనలో పడి ఇలాంటి మాటలను ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయో కూడా ఆలోచించుకోండి. వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. వైబ్రాంట్ హైదరాబాద్లో మీరంతా నాతో ఉన్నారు, నేను మీ ఆర్జే మురళి.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

డబ్బు డబ్బు జీవనానికి సాధనం మాత్రమే. దాన్నే లక్ష్యంగా చేసుకుని బ్రతికితే మనిషి చేసే ప్రతి పని పాత్రధారణలా మారుతుంది. నవ్వు కూడా అవసరంగా వస్తోంది, మౌనం కూడా లెక్కతో నడుస్తోంది. అప్పుడు జీవితం అనుభవం కాక ప్రదర్శనగా మారిపోతుంది. ప్రేమ కరువైతే మనిషి లోపల ఖాళీ పెరుగుతుంది కదా. సంబంధాలు ఉన్నా ఆత్మీయత ఉండనే ఉండదు. మాటలుంటాయి కానీ అర్థం ఉండదు. భద్రత అనేది గోడలు బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల కాదు అని అప్పుడు అర్థమవుతుంది. నిజమైన భద్రత మనల్ని మనమే అంగీకరించుకోవడంలో, ఎవరో ఒకరు మనల్ని షరతులు లేకుండా అర్థం చేసుకోవడంలోనే, ఆ బంధంలోనే ఉంటుంది. ఈ జీవన వలయంలో భద్రత ఎక్కడ అంటే బయట వెతికితే దొరకదు. అది డబ్బులోనూ కాదు, హోదాలోనూ కాదు. మన విలువలు స్థిరంగా ఉన్నాయా, మన మనస్సు ప్రశాంతంగా ఉందా, మనం ప్రేమ ఇవ్వగలుగుతున్నామా అనే చోటే భద్రత ఉంటుంది. ప్రేమ ఉన్న చోట జీవితం నటన కాదు, కాలేదు కూడా. నిజం ఇది. డబ్బు అవసరం అవుతుంది కానీ అది జీవనానికి యజమాని కాదు, కాకూడదు. ఇది అర్థం చేసుకుంటే జీవితం చాలా సింపుల్గా ఉంటుంది. ఇటువంటి అర్థవంతమైన మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి FM 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మనకు వ్యక్తిగతంగా సమస్య వచ్చినప్పుడు సమాజం గుర్తొస్తుంది. కుటుంబం, స్నేహితులు, వ్యవస్థ, ప్రభుత్వం అన్నీ ఒక్కసారిగా మన అవసరాల జాబితాల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు సమాజం అంటే మనమే అనే భావన మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కానీ అదే సమాజానికి సమస్య వచ్చినప్పుడు, అదే సమాజానికి అన్యాయం జరిగినప్పుడు, అదే సమాజం విలువలు కోల్పోతున్నప్పుడు మాత్రం మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తాం. ఇది నా విషయం కాదు, నేను ఒక్కడినే ఏం చేస్తాను, మాట్లాడితే ఇబ్బంది అనే ఆలోచనలు ముందుకు వస్తాయి. ఇక్కడే మన స్వార్థం, మన భయం, మన సౌకర్యం బయటపడతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: సమాజాన్ని మనం ఎక్కువగా ఒక సేవా కేంద్రంలా చూస్తూ ఉంటాం. అవసరమైతే ఉపయోగించుకోవాలి, అవసరం తీరాక దూరంగా ఉండాలి అన్న ధోరణి బలంగా ఉంది మనలో. సమాజం నుంచి హక్కులు కోరుకుంటాం కానీ బాధ్యతలు గుర్తుకురావు మనకి. మన సమస్య సమాజం మీద భారం అయితే తప్పు అనిపించదు, కానీ సమాజ సమస్య మన భుజాల మీద పడితే మాత్రం భారంగా అనిపిస్తోంది. ఇదే అండి, ఖచ్చితంగా ఇదే స్వార్థం అంటే.

రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఈ సమాజంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో మనం ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాం. దానికి ఇంకో కారణం భయం అండి. నిజం మాట్లాడితే ఒంటరిగా మిగిలిపోతామేమో, శక్తివంతుల కోపానికి గురవుతామేమో, మన సౌకర్య జీవితం దెబ్బతింటుందేమో అన్న భయం మనల్ని మౌనంగా మార్చేస్తుంది. అన్యాయం చూస్తూనే నోరు మూసుకుంటాం. అలా మౌనం పాటించిన ప్రతిసారి మనం చెడ్డవాళ్లకు సహకరిస్తున్నామనే నిజాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇది ఒక కారణం అయితే, అలసత్వం ఇంకొక పెద్ద కారణం అండి. ఇప్పటికే చాలామంది ఉన్నారు, ఎవరో చేస్తారులే అనే భావన మన బాధ్యతలను ఇతరుల మీదకి నెట్టేస్తోంది. కానీ ఆ ఎవరో అన్న వ్యక్తి కూడా మనలాగే ఆలోచిస్తే సమాజం నెమ్మదిగా క్షీణిస్తుంది బాస్. అప్పుడు ఆ క్షీణత చివరికి మన ద్వారానికే వస్తుంది. ఈ క్షీణించటం మనం క్షీణించే దాకా తీసుకొస్తోంది అని అర్థం. సో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అని అంటే ఎంత జాగ్రత్తతో, ఎంత జాగరూకతతో ఉండాలో అర్థమవుతుందా? అలాంటి మాటలు అర్థం చేసుకోవాలంటే కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి FM 101.9 MHz.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఎస్ బాస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్, 9:46 దాటి 46 సెకండ్లు, వైబ్రాంట్ హైదరాబాద్లో. మీరంతా నాతో ఉన్నారు, నేను మీ అజయ్ మురళి. విచిత్రం ఏమిటంటే సమాజంలో కూలిపోయిన తర్వాత మాత్రమే మనకు దాని విలువ అర్థమవుతుందండి. అప్పటికే ఆలస్యం అయిపోతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మన సమస్య కోసం సమాజాన్ని నిందిస్తూనే ఉంటాం. ఇది ఒక దుశ్చక్రం. సమాజం అనేది మనకు అవసరమైనప్పుడు మాత్రమే గుర్తొచ్చే యంత్రం మాత్రం కానే కాదు, అది మనమే. మన మౌనం, మన నిర్లక్ష్యం, మన భయమే సమాజ సమస్యలకు ఎరువులు. ఒక మాట మాట్లాడటం, ఒక తప్పును ప్రశ్నించటం, ఒక అన్యాయానికి ఎదురు నిలబడటం, ఇవి చిన్నవిగా అనిపించినా సమాజాన్ని నిలబెట్టే పునాదులు అన్నమాట. మనకు సమస్య వచ్చినప్పుడు సమాజం గుర్తొస్తే, సమాజానికి సమస్య వచ్చినప్పుడు మనం ముందుకు రావాలి. లేదంటే ఒకరోజు మనం ఆశ్రయంగా భావించిన అదే సమాజం మనకు అవసరమైనప్పుడు మౌనంగా మారిపోతుంది. అప్పుడు నిందించడానికి ఎవ్వరూ ఉండరు, మన మౌనం తప్ప. ఈ మౌనం అవసరం అంటారా? మౌనం ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తేనే ఆ మౌనానికి ఒక అర్థం ఉంటుంది. దాన్నే మనం మౌన అర్థంగీకారంగా కూడా చెప్పుకోవచ్చు. వింటుండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్ స్టూడియోలో సమయం 9:47 దాటి 40 సెకండ్లు అవుతుంది. యు నో వాట్, ఏ హాయ్,
2: హలో, నమస్కారం,
1: వెరీ నమస్కారం. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను.
2: చెప్పండి.
1: వాట్స్ యువర్ నేమ్?
2: మై నేమ్ ఇస్ జయశ్రీ.
1: సో జయశ్రీ ఆల్రెడీ స్టూడియోలో ఉంది, నెక్స్ట్ నేను షో చేసుకోవడానికి వచ్చింది. బట్ యునో వాట్, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, లేకపోతే ఎప్పుడైనా గుర్తొస్తే, నేను ఐ వుడ్ లైక్ టు మీట్ దట్ పర్టిక్యులర్ పర్సన్, నాకు చాలా అనిపించింది. లేకపోతే ఆయనది ఇంకా ఆ ఎఫెక్షన్ కానీ, ఎవరిదైనా ఆ ఎఫెక్షన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ నా మీద ఇప్పటి వరకు ఉంది అని అనిపించిన మనిషి ఎవరైనా ఉన్నారా జీవితంలో?
2: ఏపీజే అబ్దుల్ కలాం సార్ని ఒక్కసారన్నా కలవాలి అనే ఆశ ఉండింది.
1: పేరు వినగానే అసలు,
2: అంటే ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం నా ఫస్ట్ పుస్తకం.

0: మా నాన్నగారు నాకు గిఫ్ట్ ఇచ్చిన పుస్తకం. అది చదివినప్పుడు ఈ మనిషిని కలవాలి, ఆయన కాళ్ళకి దండం పెట్టుకోవాలి, ఆర్ యూనో ఒక అవార్డ్ గెలవాలి ఆయన దగ్గర అని ఒక ఆశ ఉండింది, కానీ అది నెరవేరలేదు. బట్ హీ స్టిల్ ఇన్ మై హార్ట్ యాజ్ అ టీచర్ ఫర్ మీ ఆల్వేస్.
1: దట్స్ రియలీ వండర్ఫుల్. నిజంగా ఆయనని కలవాలి అన్న ఆలోచన వస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకొకటి, ఇంత హ్యాపీగా ఎప్పుడు ఎలా ఉండగలుగుతావు నువ్వు?
0: నేనా ప్రతిరోజు టుడే ఇస్ ద డే అన్నట్టు, ఇంకా రేపు లేదు అనే ఆలోచనతో నిద్ర లేవగానే జస్ట్ టుడే ఇస్ ద డే ఐ హ్యావ్ టు ఎంజాయ్, అండ్ ఈరోజు నాది, రేపు ఏమవుతుందో ఆలోచించను, నిన్న ఏమైందో నాకు అనవసరం అయిపోయింది కాబట్టి. సో ఈరోజు ఎంత సంతోషంగా ఉండగలం, అండ్ నా మాటల వల్ల ఎవరన్నా నవ్వితే, వాళ్ళ చిరునవ్వుకి నేను కారణమైతే ఐమ్ వెరీ హ్యాపీ.
1: దట్స్ జయశ్రీ బాస్. సో అది నిజంగా చాలా సింపుల్ ఫండమెంటల్స్ అండి. లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలంటే జయశ్రీ చెప్పినట్టుగా మనకి నిన్న నిండు సున్నా, రేపు ఉందో లేదో తెలియదు, ఇవాళ మాత్రం మనకు వర్తమానంతో వయ్యారంగా నడవగలిగితే ప్రపంచం చాలా సుందరంగా కనిపిస్తుంది అనిపిస్తోంది.
0: అంతేగా.
1: సో దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం జయశ్రీతోని. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ప్లానింగ్ అనేది ప్రతిదానికి చాలా ఇంపార్టెంట్ అంటారు, కానీ ఫ్యూచర్ కోసం మనం వేసుకునే ప్లాన్స్ గురించి ఆలోచిస్తే అవి తీర్చుకునే లోపల చాలా కోల్పోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. వాట్ సే, నువ్వే ఉంటావు జయశ్రీ.
1: మనశ్శాంతి కోల్పోతాం ప్లాన్ చేస్తే,
0: అంటే అతిగా ప్లాన్ చేస్తే.
1: అవును,
0: ప్లానింగ్ అని అంటే కొంతవరకు ఓకే, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కనెక్టివ్ చేసుకుంటూ మనం కనెక్ట్ చేసుకుంటూ ప్లానింగ్ వేసుకుంటే ఎట్లా కోల్పోతాం మనం మనశ్శాంతి?
1: అంటే ర్యాట్ రేస్, అది కన్ను మిన్ను తెలియకుండా, అది యూనో ఏమి పట్టించుకోకుండా, ఎంపతి లేకుండా నీ గోల్ని రీచ్ అవ్వాలి, మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, నా గోల్ నాకు కావాలి, ఇది ప్లాన్, నేనేం పట్టించుకోను అంటే కొంచెం కష్టమే కదా. సో యూ హ్యావ్ టు కన్సిడర్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆల్సో. మీ ప్లానింగ్ కొంచెం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పెట్టుకోవాలి. ఏ అవ్వకపోతే బీసీకి వెళ్ళాలి. ఇంకోటి ప్లాన్ కరెక్ట్గా వెళ్ళకపోతే డిసప్పాయింట్మెంట్ అనేది చాలా ఉంటుంది, అక్కడ కుంగిపోతాం మళ్ళీ, అదొక టెన్షన్. సో అందుకే
0: అంటే ఇప్పుడు ప్లాన్ చేసి దానికి మనం దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఓడిపోవచ్చు, వెనక్కి వెళ్ళిపోతాం. ఇటువంటి దాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలిసినప్పుడు దానికోసం ముందుగానే ప్రిపేర్ అవ్వడం అయి ఉండడం
1: అవ్వాలి. అవ్వాలి, అవును, ప్లాన్ బి ఉండాలి. ఈ ప్లాన్ కరెక్ట్గా వెళ్ళకపోతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి.
0: ఇక్కడ ఇంకో క్వశ్చన్, అంటే ప్రతి ప్రయత్నం డెఫినెట్గా, అంటే మనం చేసే ప్రతి ట్రైకి ఎండ్ సక్సెస్సే ఉంటుందా?
1: ఐ థింక్ ఆ జర్నీ ఇంపార్టెంట్, ముఖ్యం. మీరు ప్లాన్ చేసి ఆ కృషి చేస్తారు చూడండి, ఆ జర్నీ అది ఆనందంగా చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. బట్ అది సక్సెసా కాదా అనేది డిపెండ్స్ మళ్ళీ కదా.
0: అంటే కష్టపడితే మనకి ఫలితం వస్తుంది, డెఫినెట్గా మనకు ఆ ఫ్రూట్స్ ఉంటాయి అని అంటారు, మరి అప్పుడు ఇది కరెక్ట్గానే ఉంటుందా?
1: అమ్మో ఇంత చిక్క పొద్దు పొద్దున్నే, ఏమో చెప్పలేం సార్, కొంచెం నేను బాగా ఆలోచించాలి. ఆలోచింపచేసే ప్రశ్న ఇది.
0: ఆలోచింపచేసే ప్రశ్న వేశాను, ఆలోచిస్తూనే ఉండు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, వన్ అవర్ ఎర్లీ ఐ థింక్ సో టుడే. సో గైజ్, అది నా షో ఈస్ గోయింగ్ టు కంప్లీట్ ఫస్ట్ ట్రాన్స్మిషన్, ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. మీరు కంటిన్యూస్గా వింటూ ఉండండి. జయశ్రీ ఈస్ గోయింగ్ టు రాక్ యూ గైజ్ లైక్ ఎనీథింగ్, అండ్ యూ హ్యావ్ ఫన్, ఫ్రోలిక్ అండ్ హ్యాపీనెస్ కంటిన్యూస్గా వింటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, అందాక సెలవు మరి. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ అండ్ ఆఫ్టర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ కూడా వస్తాయండి కరెక్ట్గా 10 గంటలకి. అందుకే ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్ వినిపించే ఒక్క ఛానల్ ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని, కేవలం బాధ్యతగానే కాకుండా భావోద్వేగంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్కు తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం దీక్షను చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాళ్లు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి

0: ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల్లో ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పటిష్ట సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites,

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ऑल वी हैव टू डू इज अगर हम एक दिन वो मग ले जाकर वहां डेस्क पे रख दे, नेक्स्ट डे से कॉन्शियसली विल बी मेकिंग दोज चॉइसेस टू पिक कॉफी और चाय फ्रॉम द कप. एंड जस्ट इमेजिन द हाउ मेनी अमाउंट्स ऑफ डिस्पोजेबल कप्स वी विल बी सेविंग एंड हाउ मच वेस्टेज वी विल बी सेविंग.
1: ट्रू. और जैसे बसवंत जी यहाँ पे बोल रहे हैं अबाउट हेल्दी ईटिंग, इसके बारे में हम बात करते हैं एक गाने के बाद. सो स्टे ट्यून्ड, विल बी राइट बैक. आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9, रेनबो के साथ.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: इतना हसीन गाना सुनते सुनते गाना खत्म भी हो गया। कभी कभी ना जब आप बहुत खुश होते हो तो वक्त ऐसे चलता जाता है कि ध्यान ही नहीं रहता। वेल वेल वेल, हमारे कॉलर्स तो कॉल करते ही जा रहे हैं। ऑफ कोर्स आपको नंबर तो पता है, 2323-0030, 2323-4821, 2970-4715। अगले कॉलर, हियर वी गो। हेलो रेनबो,
1: गुड आफ्टरनून जयश्री जी।
0: गुड आफ्टरनून सर, आपका नाम?
1: मेरा नाम नरसिम्हा रेड्डी है मैडम, प्रेमावती पे। चाना
0: నర్సింహా రెడ్డి గారు ఎలా ఉన్నారు, కేసే హ్యాం?
1: బాగుందా మేడం? మీరు ఎట్లా
0: సూపర్,
1: ఉన్నారు మేడం?
0: నేను మస్తు జబర్దస్త్ ఉన్నా,
1: జబర్దస్త్ ఉంటా?
0: రాకునా కాదు,
1: సరే.
0: సమ్మర్ హాలిడేస్, పిల్లలు, మీది ఏమన్నా మంచి విషయాలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా జ్ఞాపకాలు
1: మా జ్ఞాపకాలు ఇప్పుడు పిల్లలకి ఏమైనా చెప్పాలంటారు?
0: ఏదన్నా చెప్పండి, మమ్మల్ని నవ్వించండి అంతే, మాకు అదే కావాలి.
1: నవ్వించడం మేడం, ఇప్పుడు అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఉండే ఆటలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఎక్కడ కనబడతలేవు మేడం ఆటలు. మేము చిన్న ఉన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు ప్రస్తుతానికి అవి ఎక్కడ కనబడతలేవు అంటున్నా మేడం.
0: ఎలాంటివి? కోతి
1: ఇప్పుడు
0: కొబ్బరి అలాంటివా?
1: నేను చెప్తా, నేను సబ్జాన్ ఆట ఒకటి ఉంటది, కుర్రు అని ఒక ఆట ఉంటది,
0: అయ్యో
1: సీగాట్ అని ఒకటి
0: వినలేదండి
1: ఉంటుండే,
0: ఈ పేర్లు.
1: సబ్జీ ఆట అని ఒకటి ఉండే, జాడ్ బందర్ అని ఒకటి ఉండే.
0: ఇప్పుడు పబ్జి ఉంది, సబ్జీ లేదు.
1: ఇప్పుడు పబ్జి ఉంది, అప్పుడు సబ్జీ ఉంది అనమాట. అయితే సీకుతో ఆట ఆడుతుంటే ఇట్లా భూమిలో కొట్టుకుంటూ పోయేది. అవన్నీ చిన్న ఉన్నప్పుడు ఉండే సార్, ఇప్పుడు అసలు అవి కనుమరుగైపోయినాయి. ఓన్లీ రోడ్ల పైన కనబడుతున్నాయంటే క్రికెట్,
0: క్రికెట్ ఎస్,
1: ఇప్పుడు క్రికెట్ ప్రస్తుతానికి. అయితే నేను చిన్న ఉన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మల ఊరికి వెళ్ళే వాళ్ళం బాలాపూర్ కి.
0: ఓకే,
1: ఇక్కడైతే గణేష్ పెద్ద ఫేమస్ ఉంది.

0: చూడండి,
1: బాలాపూర్ గణపతి.
0: అదే గ్రౌండ్ లో మేము అక్కడ మేము ఆటలు ఆడేది మేడం, అదే గ్రౌండ్ లో.
1: సూపర్.
0: అదే అది ఇప్పుడు ఆ గ్రౌండ్ ఉంది అట్లనే. అప్పుడు మధ్యలో కొద్దిగా గణేష్ మండపానికి జాగిరి పెట్టి మిగతాది ఆఫీస్ అవి అన్ని కట్టింది అనమాట. అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడంటే మేము ఒకరికి చెప్పుకుంటుంటాం, మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఆడుతుంటామని చెప్పేసి. అయితే నాయనమ్మల ఊర్లో అమ్మమ్మల ఊర్లో ఏంటంటే ఎక్కువైతే ఎండాకాలంలో ఈ బాయిలలో ఈత కొట్టడం, చెరువులలో ఈత కొట్టడం, ఇంకోటి అంటే ఇప్పుడు ముంజల సీజన్ ఉంటుండే మేడం,
1: తాటి ముంజల.
0: తాటి ముంజలు మేడం వాడుకుని చాలా మంచి ఏంటి అయితే మా నా అమ్మమ్మల వాళ్ళ చేనులోనే నాలుగు చెట్లు ఉండే తాటి చెట్లు. ఆ తాటి చెట్లు నుండి నాలుగైదు రకాలు వస్తుండే మనం తీయడానికి మనకు. అవి వాడుతుంది పొద్దున్న బావి ఉండి అక్కడే, చెరువు ఉండి అక్కడనే, మొత్తం వన్ దగ్గర దగ్గర 1 మంత్ ఉంటుంటాం అక్కడ ఎంజాయ్ చేసి వస్తుంటాం మేడం.
1: సూపర్ సూపర్.
0: ఇప్పుడైతే ఇక ఎంజాయ్మెంట్ లేదు మేడం, ఇంకో విధంగా ఉంది ఎంజాయ్మెంట్ ఉంది కానీ ఆ ఎంజాయ్మెంట్ కి ఇప్పుడున్న ఎంజాయ్మెంట్ కి నాకు కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది కొద్దిగా.
1: ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేసింది, అంతా డిఫరెంట్ డిఫరెంట్ అయిపోయింది అంతే.
0: ఎందుకంటే మొత్తం అన్ని ఎంత హెల్దీ కొరకు ఉంటుండే మేడం, ఏ ఆట ఆడినా కూడా హెల్దీగానే ఉంటుండే అనమాట. ఇప్పుడు ఆటలు ఫోన్లో ఆడుతున్నారు, అది ఏ మాటలో ఏందో అర్థం కాదు మేడం, అట్లా అనమాట. థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆల్ రైట్, ఆ నెక్స్ట్ కాలర్. హలో రెయిన్బో.
2: నమస్తే ఆర్జే జయశ్రీ జీ.
1: నమస్కార్, ఆప్కా నామ్?
2: మా హిందుస్థానీ దిల్ సే హైదరాబాద్ ఇక్బాల్ బాత్ కర్.
1: ఇక్బాల్ సాహబ్, బహుత్ దిన్ కే బాద్ హై నా
2: జీ,
1: బహుత్ దిన్ కే బాద్ ఆప్సే బాత్ హో రహీ హై, శాయద్ మహీనే.
2: జీ హై, జీ
1: జీ జీ
2: రేడియో ఫస్ట్ వేళ ఆర్జే జయశ్రీ జీ హై. ఆగ
1: జీ జీ జీ జీ ఇక్బాల్ సాహబ్, ఆప్ బతాయే समर हॉलीडेज के बारे में आपके कोई यादें हैं जो आप ताजा करना
2: ये
1: चाहते हैं?
2: आपका जो समर्सल है ये जरा सा सही नहीं लग रहा, क्योंकि पूरे डॉक्यूमेंट तैयार करने में जरा टाइम लगा, इधर उधर भाग दौड़, कहीं जाने का इत्तेफाक नहीं हुआ.
1: अच्छा,
2: ये साल हर साल जरा सा अपने को बहुत अच्छा घूमने फिरने मिलता था, पर ये साल जरा काफी स्ट्रगल में डॉक्यूमेंट अपने आप तैयार करने के, फैमिली के डॉक्यूमेंट जो तैयार करने में इसमें टाइम लगा, और अभी भी तैयार हो रहे हैं. इसमें से जरा सा अलग अंदाज से गुजरा समझिए आप.
1: अच्छा, कोई नहीं.
2: और आपसे दूरी भी एक बड़ी मजबूरी है कि आपसे दूरी भी बहुत हमारे को छुट्टी मनाने में प्रॉब्लम आया.
1: अच्छा,
2: क्योंकि जिस तरह से हमको आज आप आए रेडियो पे, आज मेरे से बात हुई आपसे, तो मेरे को ऐसा दिखा है आज रेडियो फेस्टिवल है जो आज हम खुशी मना रहे हैं.
1: अरे मुझे भी बहुत खुशी हुई आपकी आवाज सुन के, अभी बहुत दिन के बाद. थैंक यू सो मच आपने कॉल किया.
2: थैंक
1: यू, टेक केयर, बाय बाय. ऑलराइट, आवर नेक्स्ट कॉलर.
3: हेलो.
1: हेलो रेनबो.
3: జయశ్రీ మేడం గారు ఎలా ఉన్నారు? మేడం గారు
1: బాగున్నాను. రమేష్ గారు మీరు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాను మేడం, మీరు వస్తే మాకు ఫుల్ హ్యాపీ మేడం. మాకు
1: నాకు కూడా, నాకు కూడా సార్
3: ధన్యవాదాలు. అయితే చిన్నప్పుడు మేము ఆటలు చాలా ఆడేదమ్మా, సిగరెట్ ప్యాకెట్ల మీద మూతల మీద అన్ని ఫోటోలు ఉండేదమ్మా, చార్మినార్ అని, క్యాప్టెన్ అని, బర్త్ దృష్టాలు అవన్నీ ఉండేది అనమాట. ఒక క్యాప్టెన్ అని ఉంది, అది తక్కువ వచ్చేది అనమాట, అది ఒక్కడికి చార్మినార్ అది వస్తుంది 10-12 వచ్చేది అనమాట. అట్లా ఆ విధంగా ఒక రేట్ ఉండేది అనమాట, దానికి అట్లా పెట్టేది అనమాట.
1: ఇది నాకు గుర్తులేదు.
3: తక్కువ బొమ్మలు దొరుకుతాయో అంటే రేట్ ఎక్కువ పెట్టి, చార్మినార్ చాలా దొరికేది అనమాట, చార్మినార్ అయినా బర్త్లీ అయినా ఫ్యాషన్ షో అంటే దీని ఎక్కువ దొరుకుతుంది, ఏవైతే తక్కువ దాని రేట్ ఎక్కువ పెట్టేది అనమాట. అట్లా మేము ఆడేది అనమాట. ఇంకోటి ఏంటంటే బొంగరాలు ఆటాడేదమ్మా, అది బొంగరం తిప్పి భూమి మీద తిప్పి మళ్ళా తాడుతోని మళ్ళీ అరిచేది మీదకొని ఆడిచ్చేదమ్మా.
1: సూపర్.
3: ఆడుతుంది అనమాట, మళ్ళీ
1: కష్టం కానీ నేను చూసా చాలా మంది అలా ఆడతారు. ఇప్పుడు అసలు కనపడవు కదా చాలా.
3: మేము అసలు దొరకదు లేదు. ఇప్పుడు నేను ఒకటి పాత తీసి పెట్టాను మొన్న, మా మన్మంతో చూపించి ఆడిపిస్తే చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట. ఎట్లా ఆడుతున్నారు తర్వాత, ఎంత మంచిగా ఆడుతున్నారు తర్వాత, చాలా ఖుషి అయిపోయాడు అనమాట వాడు. ఇప్పుడు 14-15 ఏళ్ళు అనమాట, వాడిని చూపించాను కాదేదరా మేము అని చూపించాడు అనమాట. వాడు చెల్లెలు హ్యాపీ అయిపోయాడు అనమాట, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం గారు ఒక సాంగ్ చేస్తారా మేడం?
1: చెప్పండి.
3: మేరా నామ్ జోకర్ ఏ బాయ్లో అదేది నై తీసేది నై ఏ బాయ్, అదేంటి మేడం?
1: తప్పకుండా సార్, తప్పకుండా.
3: ధన్యవాదాలు మేడం, మీరు వస్తే మా ఫుల్ హ్యాపీ. మళ్ళీ తొందర తొందర రావాలి, మళ్ళా సాటర్డే ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తుంటాం మేము.
1: అయ్యో, అంతా మీ అభిమానం.
3: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. ऑलराइट।

0: गाने का गाने की फरमाइश भी आ गई है और बहुत सारी बातें भी हो चुकी है। एक गाना प्ले करते हैं, लेकिन एक छोटे से ब्रेक के बाद आप कहीं जाइएगा मत, स्टे ट्यून्ड। आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9, रेनबो के साथ है लाइफ रंगीन।
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: खूबसूरत गाने, मतलब बेताबी से रुकी हुई बातें वो सारी हमने कर ली। बात कुछ गलबंदी गानों का सिलसिला और यही ख़त्म होता है हमारा ये खूबसूरत शो जो शुरू हो चुका था 10 बजे से लेके अभी तक मेरे साथ, यानी आरजे जयश्री और श्री काव्या के साथ। सो काव्या, आई विश यू ऑल द बेस्ट फॉर योर
1: थैंक यू
0: शोज
1: सो
0: कमिंग
1: मच।
0: फॉरवर्ड, एंड एज आई ऑलवेज से, बी काइंड टू एनिमल्स। इट इज़ अ रेनिंग सीजन एंड इट इज़ अ रेनी सीजन, एंड अगर आप अपने गेट्स या दरवाजे कम्युनिटी एनिमल्स के लिए खोलें, बी काइंड, डू दैट, इट्स रियली रियली ग्रेटफुल। एंड बींग काइंड इज़ फ्री, इट्स नॉट एट ऑल कॉस्टली, जस्ट बी काइंड, वेरी इंपॉर्टेंट। एंड दिस इज आरजे जयश्री एंड आरजे श्री काव्या साइनिंग ऑफ।
2: इधर आओ। अभी अभी तुम गाना गा रहे थे जी। ब्रो
1: ఆకలి వేస్తోంది, బిర్యానీ తిందామా?
3: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్ జష్నే హైదరాబాద్ అంటూ వచ్చేసాను. నేను మీ ఆర్జే లక్కీ. స్టూడియో క్లాక్ లో టైం 2:01 దాటి 34 సెకండ్ అయిపోయింది. మరి మీరందరూ కూడా లంచ్ చేసేసి ఉంటారు అని అనుకుంటున్నాను. చేసేవాళ్ళు ఇంకా తింటూ ఉండుంటారు. వీకెండ్ కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? వీకెండ్ అనగానే ఎక్కడికైనా వెళ్ళాలనే ప్లాన్స్తో పాటు ఇష్టమైన ఫుడ్ తినాలనిపిస్తుంది కదా. ఎందుకంటే వారం మొత్తం అంతా కూడా విపరీతమైన పని ఒత్తిడిలో ఉంటారు. అబ్బా ఏదో తినేసానులే అన్నట్టు టైంకి తింటాం. కానీ ఇష్టమైన ఫుడ్ తినడానికి లేదా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? వీకెండ్ మాత్రం చాలా ఇష్టమైన ఫుడ్ తింటాం. లంచ్ టైం కదా. ఈ టైంలో మీకోసం రెండు ప్రత్యేక వంటకాల గురించి, వాటి చరిత్ర, ప్రాముఖ్యత గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే లక్కీ. షోలోకి వెళ్లే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు రోజు తింటున్న కొన్ని వంటల వెనుక ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఒక వంటకం గురించి ఈరోజు చెప్తాను. అదే రసగుల్లా కథ. చాలా తెల్లగా, చాలా స్మూత్గా, చక్కెర పాకంలో తేలుతూ కనిపించే ఈ స్వీట్ కేవలం ఒక తీయటి పదార్థం కాదండి. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కలిసినటువంటి ఒక చిహ్నం అన్నమాట. రసగుల్లా స్వీట్ ఎప్పుడు ఎక్కడ పుట్టింది అంటే 12వ శతాబ్దంలో అని మన హిస్టరీ చెప్తోంది. ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయంలో ఖీర్ మోహన అనే స్వీట్ నైవేద్యంగా సమర్పించేవాళ్ళట. పాలపొడితో తయారు చేసిన చిన్న బంతుల్లా ఉండేటువంటి వాటిని తీపి పాకంలో నానబెట్టి తయారు చేసేవారట. ఈ వంటకం తర్వాత కాలంలో రసగుల్లాగా మారిందని చెప్తారు. అయితే ఈరోజు మనం చూసే ఈ స్పాంజి లాంటి మృదువైన రసగుల్లా మాత్రం 19వ శతాబ్దంలో కొలకత్తాలో పుట్టింది. దీని క్రెడిట్ అంతా మిఠాయి వ్యాపారి అయినటువంటి నవీన్ చంద్రదాస్కే చెందుతుంది అని చెప్తూ ఉంటారు. 1868వ ప్రాంతంలో ఆయన చెన్న అనే ఫ్రెష్గా ఉండేటువంటి పాల పదార్థంతో ప్రయోగాలు చేసి ఒక కొత్త రకం స్వీట్ని తయారు చేశారట. ఈ స్వీట్ ప్రత్యేకత ఏంటంటే అది పాకాన్ని లోపలికి పీల్చేసుకుని నోట్లో వేసుకున్న వెంటనే చాలా మృదువుగా కరిగిపోవడం అన్నమాట. అప్పట్లో ఇంత లైట్ స్పాంజీ టెక్స్చర్ కలిగిన స్వీట్ని జనం ఎప్పుడూ చూడలేదట. అందుకనే కొద్ది రోజుల్లోనే అది కోల్కతాలో ఫేమస్ అయిపోయింది. తర్వాత ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఈ స్వీట్ని మరింతగా జనంలోకి తీసుకొచ్చారని మనకి తెలుస్తుంది. అదండి రసగుల్లా చరిత్ర అన్నమాట. అరే స్వీట్ అంటే చాలా ఇష్టం అనుకుంటాం, మనకిష్టమైన స్వీట్లన్నీ తినేస్తూ ఉంటాం. కానీ ప్రతి స్వీట్కి దాని తయారీ విధానంలో, లేదా అది మొదటగా ఎక్కడ తయారైంది, ఆ ప్రాంతంలో అది ఎంతగా ప్రసిద్ధి చెందింది అనే అంశంలో, దాని వెనకాల ఎంతటి ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మరి ఒక ఇంకొక పాట ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. జస్ట్నీ హైదరాబాద్లో మీరు వింటున్నారు నా ముచ్చట్లు, నేను మీ ఆర్జే లక్కీ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్నే హైదరాబాద్లో రసగుల్లా చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. రసగుల్లా అనే పేరులోనే అసలు విషయం ఉంది. రస అంటే తీపి పాకం, గుల్లా అంటే గుండ్రటి బంతి, అంటే పాకంలో తేలే గుండ్రటి తీపి వంటకం అని అర్థం అన్నమాట. ఇక కాలక్రమేణా ఈ స్వీట్ మన ఇండియాలో చాలా ప్రాంతాల్లో తనదైనటువంటి టేస్ట్తో మారిపోతూ వచ్చింది. బెంగాల్లో ఇది చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటే ఒడిశాలో కొంచెం గట్టిగా తయారవుతుంది. ఈ వంటకం తయారీ విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉన్న పాలని మరిగించి దానికి నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి చెన్న తయారు చేస్తారు. ఆ తర్వాత చిన్న బంతులుగా చేసి మరిగే చక్కెర పాకంలో వేస్తారు. ఈ పాకాన్ని ఆ బంతులు పీల్చుకుని పెద్దవిగా మారితే రసగుల్లా తయారైపోయినట్లే. రసగుల్లా చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటో చెప్పనా? ఒడిశా, పశ్చిమ బెంగాల్ అప్పట్లో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ స్వీట్ మాదంటే మాది అని ఫైట్ చేసుకున్నారట. చివరికి రెండు రాష్ట్రాలకి కూడా గుర్తింపులు ఉన్నాయనుకోండి. ఒడిశాకు ఒడిశా రసగుల్లా అని, పశ్చిమ బెంగాల్కు బంగ్లార్ రసగుల్లా అని అంటారు. సాధారణంగా కనిపించేటువంటి ఒక స్వీట్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఇంపార్టెన్స్ని కలిగి ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా రసగుల్లా తింటే అది కేవలం స్వీటే కదా అనుకోకండి, అది ఒక జర్నీ. మన పురాతన ఆలయాల నుంచి కోల్కతా వీధుల వరకు ప్రయాణం చేసినటువంటి కథే రసగుల్లా. ప్రతి ముక్కలో ఒక చరిత్ర, ప్రతి తీపిలో ఒక సంస్కృతి కూడా ఉంటుంది. ఇలాంటివే మన భారతదేశంలో వంటకాల ప్రత్యేకత ఉంది. మరో ఆసక్తికరమైన వంటకం గురించి చెప్పనా? చెప్పేస్తున్నాను పాట తర్వాత. బట్ దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే కిచడి. మనం సాదా వంట కదా, నార్మల్ కిచడీలో ఏముంది అని అనుకుంటాం, కానీ కిచడీకి కూడా గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు అది తింటే ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ విషయాలు చెప్తాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. మీరు వింటున్నారు జస్నే. హైదరాబాద్లో కిచడీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కిచడీ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అని అనుకుంటారు కదా, కానీ దీని వెనకాల చాలా చరిత్ర కూడా ఉందండి. దీన్ని అంటే కిచడీని సంస్కృతంలో కిచ్చా అనే పదం నుంచి వచ్చినట్లుగా చెప్తారు. మన పురాతనమైనటువంటి గ్రంథాల్లో, ముఖ్యంగా ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈ రెసిపీ గురించి ఉందట. అప్పట్లో చాలామంది సాధువులు యాత్రికులు దీన్ని ఎక్కువగా తినేవాళ్ళు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా త్వరగా మనం తయారు చేసేసుకోవచ్చు. శరీరానికి బలాన్ని ఇస్తుంది, అలాగే డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. మొఘల్ కాలానికి వచ్చేసరికి కిచడీకి చాలా ఇంపార్టెన్స్ ఉండేదిట. అక్బర్ వంటి చక్రవర్తులు కూడా కిచడీని ఇష్టపడేవాళ్ళు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం రిచ్గా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసుకుంటున్నాం అన్నమాట. కిచడీ తల తక్కువ పదార్థాలతో తయారయ్యే వంటకం, నిజానికి ఒక మంచి పోషకాహారం అండి. బియ్యంలో

కార్బోహైడ్రేట్స్ ఉంటే పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండూ కలిసి మన బాడీకి కావాల్సినటువంటి శక్తినిస్తాయి. అలాగే కూరగాయలు కలిపితే విటమిన్స్, మినరల్స్ కూడా అంతాయి. అందుకే ఖిచడీని కంప్లీట్ మీల్ అని కూడా అంటారు. ఖిచడీని గుజరాత్లో లైట్గా, బెంగాల్లో స్పైసీగా, సౌత్లో పులగన్లా డిఫరెంట్గా తయారు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో

0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్ టు జష్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. కిచడీ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయట. మనకి ఆరోగ్యం బాగా లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు డాక్టర్ కిచడీ తినమని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మన కడుపుకి చాలా తేలికగా అనిపిస్తుంది. దీనిని నెయ్యితో కలిపి తింటే శరీరానికి కావలసినటువంటి శక్తి, మన బ్రెయిన్కి కావలసినటువంటి విశ్రాంతి, ఈ రెండు కూడా కలుగుతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. కిచడీ అంటే కేవలం ఒక సాధారణమైన రెసిపీ అని మనం అనుకుంటాం. అది మన జీవితంలో భాగమైనటువంటి ఒక సంప్రదాయం. మన తల్లి చేతి ప్రేమని గుర్తు చేస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒక సింప్లిసిటీకి కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. పెద్దగా మసాలాలు ఉండవు, పెద్దగా దానికి అలంకరణ ఉండదు, అవసరం ఉండదు. మన మనసుకి తృప్తినిచ్చే ఆహారం కిచడీ. కాబట్టి ఈసారి మీరు కిచడీ తింటే దాన్ని ఒక నార్మల్ ఫుడ్గా కాకుండా ఒక చరిత్ర, ఒక ఆరోగ్యం, ఒక మంచి అనుభూతి ఉన్నట్టుగా ఆస్వాదిస్తూ తినండి ఫ్రెండ్స్, ఓకేనా?

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశా పర్యటనలో భాగంగా మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం రాయ్రంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రముఖులు అందులో పాల్గొని యోగాసాధన చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పర్యటించారు. సిరికొండ మండలం పొన్నలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. సర్వే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఎల్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించుకుంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. 2 లక్షల మందికి పైగా పర్యవేక్షణ సిబ్బందిని కూడా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ కూడా వడగాడ్పులు కొనసాగుతాయని దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ

వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చేపాకు వేదికగా మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమతం మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను మీతో మాట్లాడడానికి. వర్షాకాలం మొదలైపోవాలి, ఈ పాటికి వర్షాలు అంటే అప్పుడప్పుడు పలకరిస్తున్నాయి కానీ ఎండలు మాత్రం ఇంకా దంచి కొడుతున్నాయి కదా. ఇవాళ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఇంకా కొంతకాలం ఇలాగే ఎండలు ఉండొచ్చు అని చెప్తున్నారు. చూద్దాం, ప్రతిరోజు ఈవినింగ్ టైంలో అయితే మనల్ని హాయ్ అంటూ వర్షం పలకరిస్తూ ఉంటుంది కదా. వర్షాకాలం మొదలు కాగానే ఆ మొదటి చినుకులు నేల మీద పడిన క్షణం, ఆ సువాసన మీలో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కిటికీ దగ్గర నిలబడి చూస్తుంటే మనసు చాలా హాయిగా మారిపోతుంది. అదే టైంలో చేతిలో ఒక వేడివేడి చాయ్ గ్లాస్ ఉంటే ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పగలమా? రెయిన్ ప్లస్ చాయ్ అనేది కేవలం ఒక కాంబినేషన్ కాదు ఫ్రెండ్స్, అది ఒక ఎమోషన్. మనం ఎంత బిజీగా ఉన్నా వర్షం పడుతున్నప్పుడు ఒక్కసారిగా స్లో అయిపోతాం కదా. ఆ స్లో మూమెంట్లో చాయ్ మనకి ఒక తాజాతనాన్ని ఇస్తుంది. ఆ వేడి చాయ్ ఒక సిప్పు తాగామే అనుకోండి, ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇది కేవలం టేస్ట్కి సంబంధించిన విషయమా అంటే కాదు, ఇది మన జ్ఞాపకాలతో కూడా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉంటుంది. చిన్నప్పటి రోజుల్లో స్కూల్ నుంచి రాగానే వర్షంలో తడుస్తూ అమ్మ వెంటనే ఏం చేస్తుంది, మనల్ని చూసి ఫస్ట్ తిట్టేస్తుంది, ఆ తర్వాత వేడివేడి చాయ్ ఇస్తుంది. మరి అమ్మ చేసిన చాయ్ తాగితే ఆ క్షణాలు, ఫ్రెండ్స్తో కలిసి వర్షంలో నవ్వుకున్న సమయాలు, ఇవన్నీ మనసులోకి మళ్ళీ గుర్తుకొచ్చేస్తాయి కదా వర్షం రాగానే. అందుకే వర్షం పడిన ప్రతిసారి ఒక మంచి ఫీలింగ్ వస్తుందండి మనకి. రెయిన్ ప్లస్ చాయ్ ఎందుకు స్పెషల్ అనే దాని గురించి మాట్లాడతాను, వింటూనే ఉండండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కా మీఠా. మరి వర్షం గురించి, ఛాయ్ గురించి, ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. వర్షాన్ని మరో కోణంలో చూస్తే మన శరీరానికి కూడా ఒక రిలీఫ్లా ఉంటుంది. వర్షం చల్లబడిన వాతావరణంలో వేడిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది, అప్పుడు ఒక వేడివేడి ఛాయ్ తాగితే మన శరీరానికి వెచ్చగా అనిపిస్తుంది. ఇక ఛాయ్లో ఉండే స్పైసెస్, అల్లం, యాలకులు మన మూడ్ని రిఫ్రెష్ చేస్తాయి కదా. ఒక చిన్న గ్లాస్ ఛాయ్ మన స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది. అందుకే చాలామంది టీ ఈజ్ థెరపీ అంటారు. వర్షం రోజుల్లో ఈ థెరపీ ఇంకా బలంగా పనిచేస్తుంది. అందుకే వర్షం ప్లస్ ఛాయ్, ఇవి రెండు సింపుల్ కాంబో అయినా దాని వెనుక ఉన్న ఫీలింగ్ చాలా డీప్గా ఉంటుంది. అది మనకి ఒక సైలెన్స్ని ఇస్తుంది, జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది, మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ విపరీతమైన బిజీ లైఫ్లో చిన్న చిన్న సంతోషాలు ఎంత విలువైనవో గుర్తు చేస్తుంది. కాబట్టి ఈసారి వర్షం పడినప్పుడు ఒక కప్పు ఛాయ్ తీసుకుని కిటికీ దగ్గర కూర్చోండి. కొన్ని ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం ఫ్రెండ్స్, జస్ట్ ఫీల్ అవ్వాలంతే. ఇక వర్షము, ఛాయ్ గురించి మాట్లాడుకున్నాం. మరి వర్షం పడినప్పుడు ఒకటే టైప్ ఆఫ్ వర్షం అని అనుకుంటావా? కానే కాదు, చాలామందికి తెలిసే ఉంటుంది వానల్లో చాలా రకాలున్నాయి. వానల్లో ఏకంగా 25 రకాల వానలు పడుతూ ఉంటాయన్నమాట. మనమే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండము. చాలా ఇవాళ పెద్దగా వర్షం కురిసింది అంటాము, లేదంటే అబ్బా ఈదురుగాలితో వాన వచ్చింది, అబ్బా ఎంత విపరీతమైన వాన, తుఫాన్లా అనిపించింది, ఇలా మాట్లాడుకుంటాం. కానీ 25 రకాల పేర్లు ఉన్నాయండి ఈ వానలకి. ఆ పేర్లు ఏంటనేది చెప్తాను పాట తర్వాత. స్టేట్యూన్ టు ఏఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీఠా. మరి వానల్లో రకాల గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా, మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే వానలు పడాలి, పంటలు పండాలి, పచ్చదనం నిండాలంటే వానలు పండాలి, వానలు పడాలి. అయితే వానల్లో రకాలు ఉన్నాయని, వాటికి అర్థాలు ఉన్నాయని కూడా కొంతమందికి తెలియకపోవచ్చు కదా. అయితే 25 రకాల వానలు ఉన్నాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఆ వానల పేర్లేంటో, వాటి అర్థాలేంటో చెప్పనా? గాంధారి వాన, కంటికి ఎదురుగా ఉన్నది, కనిపించనంతగా

జోరుగా కురిసే వానని గాంధారి వాన అంటారు. అంటే అవసరం లేనప్పుడు కురిసే పెద్ద వానని గాంధారి వాన అంటారట. మాపుసరి వాన సాయంకాలం వేళ కురిసే వాన అన్నమాట. సాయంకాలం వేళ వచ్చిన చుట్టంలా వర్షం మొదలై పొద్దుపోయిన తర్వాత కూడా వాన తగ్గదట. అందుకని దీనిని మాపుసరి వాన అంటారట మన పెద్దవాళ్ళు. మీసర వాన అంటే తొలకరిలో మృగశిర కార్తెలో కురిసే వాన అన్నమాట. ఈ టైంలోనే విత్తనాలు నాటుతారు. వరి పంటలతో పాటు రకరకాల కూరగాయల విత్తనాలను కూడా వేస్తారన్నమాట. దుబ్బురు వాన తుంపర తుంపరలుగా కురిసే వానని దుబ్బురు వాన అంటారు. తుంపరులుగా వాన జల్లు పడుతుంటే మనకి భలే సరదాగా ఉంటుంది కదా, అందరూ సరదాగా తడవాలనిపిస్తుంది. అదే మరీ జోరుగా ఉంటే తడవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే సానిపి వాన అంటే జల్లినట్టు కురిసే వాన. జల జల జల రాలుతాయన్నమాట చినుకులు. అది కొద్దిసేపు ఉండి తగ్గిపోతుంది. సూరు నీళ్ల వాన ఇంటి చూరు నుండి ధార పడేంత వాన అన్నమాట. అప్పట్లో ఇళ్ళకి తాటాకులతో నేసి దానిపైన ఎండుగడ్డి వేసేవాళ్ళు. వాన చుక్క కూడా ఇంటి లోపలన పడేది కాదు. కురిసినంత వాన ఇంటి చూరు నుండి కిందకి జలజల రాలిపోతుంది. అలా జోరుగా కురిసిన వానని సూరు నీళ్ల వాన అంటారట. నెక్స్ట్ది బట్ట తడుపు వాన. ఒంటి మీదున్న బట్టలు తడిపేంతగా అన్నమాట. బట్టలు తడిసేంత వరకు కురిసి ఆ తర్వాత వెలిసిపోయే వానని బట్ట తడుపు వాన అంటారట. ఈసారి ఇలాంటి వానని మనం అబ్జర్వ్ చేయాలండోయ్. అలాగే తెప్పే వాన, ఒక చిన్న మేఘం నుంచి వచ్చి పడే వానని అలా పిలుస్తారట. తర్వాతది సాలు వాన, ఒక నాగలి సాలుకి సరిపడా వానే సాలు వాన. ఇంకా ఉన్నాయి, అప్పుడే అన్నీ చెప్పేస్తే ఎలా, పాట తర్వాత మళ్ళీ చెప్తాను ఇంకొన్ని వానల్లో రకాలు. ఈసారి వర్షం కూడి కురిసినప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మరి ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పానో ఆ రకాల్లో ఏ వాన అనేది గుర్తుపట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: Welcome back to Double Kamita. మరి వానల్లో రకాల గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, సాలు వాన దాకా చెప్పాను మీకు. ఆ తర్వాతది ఇలువాలు వాన. ఇరువాలు వాన అంటే రెండు సాళ్లకు, అంటే విత్తనాలకి సరిపడా వానట. మడికట్టు వాన, బురద పొలం దున్నేటంత వాన, అంటే పొలం దున్నడానికి సరిపడా వర్షం పడుతుందన్నమాట. ముంతపోత వాన, ముంతతోటి పోసినంత వానట. అలాగే కుండపోత వాన, కుండపోత వాన మనకు తెలుసు, ఎందుకంటే కుండతో కుమ్మరించినంతగా భారీగా పడుతుంది. ముసురు వాన అంటే అబ్బా ముసురు పట్టేసింది అంటూ ఉంటాం మనం, విడవకుండా కురిసే వాన అన్నమాట. దరోదరి వాన అన్న కూడా అంతే, ఎడతెగలేకుండా కురిసే వానని దరోదరి వాన అంటారట. బొయ్య బొయ్య కొట్టే వాన అంటే హోరు గాలితో కురిసే వాన. రాళ్ల వాన, మనం ఎక్కువగా వడగళ్ల వాన కూడా చూస్తూ ఉంటాం కదా, దానినే రాళ్ల వాన అంటారు. కప్పదాటు వాన, అక్కడక్కడ కొంచెం కొంచెంగా కురిసే వాన అన్నమాట. తప్పడ తప్పడ వాన, వెరైటీగా ఉంది కదా, టపటప కొంచెం సేపు కురిసి వెలిసిపోయే వానని అలా అంటారట. దొంగ వాన, రాత్రంతా కురిసి తెల్లారేసరికి వెలిసిపోయి కనిపించని, అరే రాత్రి వర్షం పడిందా అనుకునేలా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట, అంటే ఆ వాన కనిపించదు. కోపులు నిండే వాన, రోడ్డు పక్కన గుంతలు నిండేంత వానని అలా అంటారట. ఏక్ ధార వాన, ఏక ధారగా కురిసే వాన. మొదటి వాన, విత్తనాలకి బలం ఇచ్చే వాన. అలాగే సాలేటి వాన, భూమికి తడిపేంత భారీ వాన. బీటలు వారిన నేల మీద కూడా నీరు నిలిచేంతగా కురిసే వానని సాలేటి వాన అంటారట. సాలుపెట్టు వాన, పొలంలో దుక్కు దున్నడానికి సరిపోయేంత వానని సాలుపెట్టు వాన అంటారట. విన్నారు కదా ఎన్ని రకాల వానలు కురుస్తాయో. ఈసారి మాత్రం మిస్ చేయకండి, వర్షం కురుస్తుంటే బాగా గమనించండి ఏ రకం వాన కురుస్తోందో. పల్లెల్లో రైతులు వీటిని ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారట. ఈ వానల పేర్లు బహుశా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. వానల్లో కూడా రకాలుంటాయా అని ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ కొన్నిటిని మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలపాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు, మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి AIR FM Rainbow 101.9.

0: రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కలిసి యూరియా యాప్ను ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీ, నిల్వలు, ఇతర వివరాలను సులభంగా తెలుసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రభుత్వ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. యూరియా యాప్ను రద్దు చేయాలంటూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు ధర్నాకు దిగారు. సిద్దిపేట మెదక్ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. పాత పద్ధతుల్ని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకున్న ఆదరణ ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేదని నిలదీశారు. 2026 నీట్ యూజీ రీఎగ్జామినేషన్కు నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థికి పొరపాటున అబుదాబీలోని పరీక్షా కేంద్రం కేటాయించిన ఘటనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి నిదర్శనమని పేర్కొన్న రాహుల్ గాంధీ, విద్యా వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నాగ్పూర్ విద్యార్థికి పరీక్షా కేంద్రం మార్పుపై ఎన్టీఏ స్పందించింది. అబుదాబీలో పరీక్షా కేంద్రం కేటాయించిన విషయంపై స్పందిస్తూ ఎన్డీఏ డీజీ అభిషేక్ సింగ్, విద్యార్థి పరీక్షా కేంద్రం సమస్యను పరిష్కరించామన్నారు. నాగ్పూర్లోనే సెంటర్ కేటాయించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్లో వన మహోత్సవం ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణ సమస్యలపై స్పందించారు. నిషేధిత డెటో

కలెక్టర్ల కొనుగోలు కారుణ్య నియామకాలు మెడికల్ బోర్డు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో పీఐబీ ఆధ్వర్యంలో వార్తా ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సాటర్డే ఈరోజు స్నాక్ టైం. మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తాను, అలాగే మరి ఆ లేటెస్ట్ సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. ముందుగా మనం మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాని వెంకటేష్ కళ్యాణ్ రామ్తో తీస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. వెంకటేష్, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్, కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బావ బావమరుదుల మధ్య ఈ మూవీ స్టోరీ ఉంటుందని ఒక చిన్న లైన్ మాత్రం తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్ అన్నమాట. ఇది మెగాస్టార్ చిరు సినిమాకు సంబంధించిన లేటెస్ట్ మూవీ అప్డేట్ అంతా.

0: బ్యాక్ టు స్నాక్ టైం. మరి ఇంకొక లేటెస్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, ఒక పిట్ట కథ అన్నపూర్ణ ఫోటో స్టూడియో రేపు ఉదయం 10 గంటలకి. ఈ సినిమాలతో డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న చందు ముత్తు ఇప్పుడు థ్యాంక్ యూ సుబ్బారావు అనే కొత్త సినిమా తీశారు. చంద్రహాస్, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి, ఎర్రం రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ మూవీలో నటించారు. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్, అన్ని అంశాలు కలిసిన్నాయి కదా. మరి వీటితోనే థ్యాంక్ యూ సుబ్బారావు అనే సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీ చూడాలి. ఇది ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అన్నమాట.
1: అమెరికాగా ఎలా

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. మరి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, హీరో రవితేజ నటిస్తున్న సినిమా ఇరుముడి, శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ ఇరవై ఒకటిన రిలీజ్ చేస్తున్నారట. ఇరుముడి డివోషనల్ అంశాలతో ముడిపడిన ఫ్యామిలీ డ్రామాగా తీసినటువంటి సినిమా అట. అన్ని ఏజ్ల వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. తండ్రి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటన అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అని చెప్తున్నారు. ఈ మూవీలో భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర కొంతమంది ఆర్టిస్టులు నటిస్తూ ఉన్నారనమాట. ఇంకా దీని గురించి పూర్తి అప్డేట్ మనకు తెలియాల్సింది. మొత్తానికి రవితేజ మూవీ ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. నెక్స్ట్ మరో అప్డేట్ చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. మరి నెక్స్ట్ మూవీ అప్డేట్. దివిజ ప్రభాకర్ హీరోయిన్ గా నటిస్తున్న వెంకట్రామయ్య గారి తాలూకా మూవీని సతీష్ ఆవాల డైరెక్షన్లో కోమలి మహేందర్ తొట్టే సోమేష్ సారిపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దినేష్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీలో మురళీధర్ గౌడ్, సుధా, కాశీ విశ్వనాథ్ గారు, మిర్చి మాధవి, సత్యశ్రీ ఇక్బాల్, గౌరీనాయుడు, హరీష్ చక్కలి ఇలా అందరూ నటిస్తూ ఉన్నారు. చరణ్ అర్జున్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ మూవీ జూలైలో రిలీజ్ కాబోతున్నట్లుగా న్యూస్ అన్నమాట. మరో మూవీ అప్డేట్ చెప్పే వరకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఖడ్గ మూవీ నుంచి ముసుగు వేయొద్దు అంటూ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗು
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾಥನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నెక్స్ట్ లేటెస్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, కరా సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55వ సినిమా ఓం. 2 ఇయర్స్ బ్యాక్ శివకార్తికేయన్ హీరోగా వచ్చి హిట్ అయిన అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంటే, మమ్ముట్టి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సాయి పల్లవి శ్రీలీల హీరోయిన్స్. షూటింగ్ చివరిలో ఉన్న ఈ మూవీని వచ్చే దసరా పండుగ సందర్భంలో 16 అక్టోబర్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమా మీద చాలా అంటే చాలా హైప్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు స్నాక్ టైంలో.

ఇప్పటి వరకు కొత్త సినిమాల అప్డేట్ల గురించి విన్నారు కదా. మరి 5 o'clock నుంచి తాజా ట్యూన్స్లో లేటెస్ట్ మూవీ హిట్ సాంగ్స్ విని ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు. కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరగనున్న జాతీయ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. కొల్హాపూర్లోని అంబాబాయి దేవాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 1445 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వానాకాలం సీజన్లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా అవసరమైన ఎరువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రోడ్లు భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సర్ సర్వే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఎల్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించుకుంటున్నామన్నారు. బీఎల్ఓలు తీసుకొచ్చే ఫామ్లను ముసాదేలో పొందుపరుస్తామన్న సుదర్శన్ రెడ్డి జూలై 25వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డి చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉన్న ఆదరణ ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేదని రామచంద్రరావు నిలదీశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నగర్ కర్నూలులో వన మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మొట్టమొదటి సాంగ్ ది రాజా సాబ్ మూవీ నుంచి దిల్ మాంగే మోర్ అంటూ వినేద్దాం. కాసర్ల శ్యామ్ గారు అద్వితీయ ఉజ్జాల లిరిక్స్ రాసినటువంటి ఈ సాంగ్ని తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: తాజా ట్యూన్స్లో నెక్స్ట్ సాంగ్ వచ్చి రాజు వెట్స్ రాంబాయి మూవీ నుంచి, రాంబాయి నీ మీద నాకు మనసాయనే. మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించినటువంటి ఈ పాటకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఇప్పుడు మీకోసం.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: తాజా ట్యూన్స్లో నెక్స్ట్ సాంగ్ రాబిన్ హుడ్ మూవీ నుంచి అదిదా సర్ప్రైజ్ అంటూ వచ్చేస్తుంది. చంద్రబోస్ గారు రాసినటువంటి ఈ పాటకి జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి. నీరా గారు మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ సాంగ్ వచ్చి ఫ్యామిలీ స్టార్, ది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి కళ్యాణి వచ్చా వచ్చా. ఈ పాటకి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. మంగ్లీ అండ్ కార్తీక్ పాడినటువంటి ఈ పాటని గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: తాజా ట్యూన్స్ లో నెక్స్ట్ సాంగ్ పుష్ప 2 మూవీ నుంచి సూసేకి అంటూ వచ్చేస్తోంది. చంద్రబోస్ గారు లిరిక్స్ అందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్ పాడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పటి వరకు 2 o'clock నుంచి నాన్ స్టాప్గా నా ముచ్చట్లు, నేను ప్లే చేసిన పాటలు వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇంకా ఇంకా ఇంకా ఇంకా మాట్లాడాలని ఉంది నాకు, బట్ కానీ ఆల్రెడీ దీప
2: జెన్జీ అంటూ నేను మీతో మాట్లాడడానికి వచ్చేసాను. 9:30 వరకు మనం రాక్ చేసేద్దాం, కాకపోతే ఇంకొక 4 seconds తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంది.
1: ఇది మన చట్టం. సో ఆ ప్రోగ్రాంలోకి మనం వెళ్ళిపోదాము. విన్నారు కదా ఎంత ఎనర్జెటిక్గా ఉంది, తన వాయిస్లో వినిపించేసింది కదా. సో మిమ్మల్ని రాక్ చేసి పడేస్తుంది. సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఇది మన చట్టం ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: కొంతమంది సరైన నిద్ర లేకుండా వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి ప్రయాణం చేస్తుంటారు. అలాగే కొంతమంది వాళ్ళ ఆరోగ్యరీత్యా కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, అది కొంత డ్రౌజినెస్ అంటే మగతని కరగజేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని డ్రైవర్ ఎలా అవాయిడ్ చేయాలంటారు?
1: ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫాటిగ్ అనేది, అదే అలసట వల్ల మన బాడీ అలసట అనేది దాదాపు ఈక్వల్ టు మన డ్రింక్ అండ్ డ్రైవింగ్. అంత డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే అలసటలో ఏంటంటే స్లో రియాక్షన్స్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రెండు రకాలు ఉండొచ్చు, ఏంటంటే ఫాస్ట్ రియాక్షన్, స్లో రియాక్షన్. కానీ అలసట్లో మాత్రం స్లో రియాక్షన్ సరిగా ఉండదు. ఎమర్జెన్సీలో మనం ఎక్కువ ఈజీగా రియాక్ట్ కాకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అట్లే మనం చూస్తుంటాం మీటింగ్లలో, లంచ్ దాకా మంచిగా ఉంటారు, లంచ్ తర్వాత మరి అందరు తలలు ఇట్లా పడిపోతుంటాయి. అంటే ఆటోమేటిక్గా బాడీ రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ వల్ల మనం స్టీరింగ్ మీద కూడా అట్లే మరి కన్ను ఇట్లా కురికే లోపల మనం చూసినాం 1 సెకండ్ 1.5 సెకండ్స్లో 40 మీటర్లు వెళ్ళిపోతుంటుంది బండి. 40 మీటర్లు అంటే మనం రోడ్డు దిగి వెళ్ళిపోతుంది, బండి కంట్రోల్ తప్పుతుంది, కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
0: పాటలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విశ్రాంతి పొంది ఉన్నప్పుడే, విజిలెంట్గా ఉన్నప్పుడే జాగరూకతతో డ్రైవ్ చేయాలి.
1: ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి కొంత రెస్ట్ తీసుకుని చేసినట్లయితే ఇటువంటిది నివారించవచ్చు.
0: ఇలా ఏదైనా మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డ్రైవ్ చేయకపోవడం ఉత్తమం.
1: ఎస్పెషల్లీ దగ్గుకు కానీ జలుబుకు కానీ తీసుకునే మెడిసిన్స్ ఏంటంటే మనకు కొద్దిగా నిద్రమత్తును కలిగజేస్తాయి.
0: మామూలుగా డాక్టర్ గారు కూడా వీటికి సంబంధించిన మెడిసిన్స్ పడుకునే ముందే వేసుకోమంటారు. సో నిద్రపోయే పరిస్థితి బాగుంటుంది, కాబట్టి అలాంటి మెడిసిన్ వేసుకున్నప్పుడు డ్రైవ్ చేయకపోవడం
1: ఉత్తమం.
0: శ్రీనివాస్ గారు, ఈ డేంజరస్ డ్రైవింగు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని వింటుంటాం, వీటి గురించి వివరించండి.
1: డేంజరస్ డ్రైవింగ్ అంటే మనం చూస్తుంటాం ఇది ఎక్కువ యువతలో ఉంటుంది. ఈ కట్లు కొట్టడం కానీ, సిగ్నల్ జంపింగ్ కానీ, ఇవన్నీ కూడా డేంజర్గా అంటే వాళ్ళకు ప్రమాదం పొంచి ఉన్నది, అందులో ఇతరులకు కూడా ప్రమాదం పొంచి ఉన్నది. బండి కంట్రోల్, నియంత్రణ తప్పుతుంది. మరి నియంత్రణ తప్పినప్పుడు మనకు సెక్షన్ 184 ఏం చెప్తుంది అంటే డేంజరస్ డ్రైవింగ్ గురించి చెప్తుంది. డేంజరస్ డ్రైవింగ్లో పట్టుబడినట్లయితే దాదాపు 6 నెలల వరకు జైలు వేయొచ్చు, 3 నెలలు లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఒక 10,000 జరిమానా కూడా వేయొచ్చు 10,000 వరకు. మరి ఇవన్నీ కూడా అంటే

0: డేంజరస్ డ్రైవింగ్ చేసినప్పుడు ఈవెన్ మనము ఏది సెల్ ఫోన్లో మాట్లాడడం కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది, ఏదైనా డిస్ట్రాక్షన్ చేసుకుంటూ చేస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది, ఇవన్నీ కూడా డేంజరస్ డ్రైవింగ్ కిందనే వస్తాయి. అట్లే డిఫెన్స్ డ్రైవింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు మనము దాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేటట్లు మనం స్వీయ రక్షణ కింద, అంటే ఎప్పుడు చేయగలుగుతాం ఇది, మనం అలర్ట్గా ఉండి డ్రైవింగ్ ఏకాగ్రతగా ఉంటేనే ఆ తప్పును గమనించి వెంటనే ప్రమాదం కాకముందే మనం దాని నుంచి కాపాడుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి. అట్లే ఇప్పుడు అంటే నిద్ర వస్తున్నది, డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ ఏంటి, దానిలో మనం ఆపి కొంతసేపు ఆగి వెళ్ళాలి. ఇట్లా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా తెలుసుకున్నట్లయితే మనం
1: అంటే ఎదుటివాడు తప్పు చేసి కంట్రోల్ తప్పి వెహికల్ రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మనం ఏ రకంగా అతనికి యాక్సిడెంట్ కాకుండా మనం యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడాలి అనేది కూడా విజిలెంట్గా అప్రమత్తతో ఉండాలంట.
0: ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాము, ఒక వాహనదారుడు వెనుకనే వస్తున్నాడు, మనం వెనుకనే సపోజ్ మనం ఏదైనా ముందు సడన్ బ్రేక్ కొట్టినట్టయితే ఆయన వచ్చి గుద్దుతాడు, అప్పుడు డిఫెన్స్ యాక్షన్గా మనం ఏం చేయాలంటే ఆయన పోనీయాలి. మనం ఏం చేస్తాం, ఆయన మన వెనుకనే ఉన్నాడు, మనం ఎంకరేజ్ చేస్తుంటాం పోతుంటాం, అది మనకు ప్రమాదం చేసే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆయన పంపించేసినట్లయితే మనం సైడ్ ఇచ్చేసి మనం ప్రశాంతంగా మనం వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా డిఫెన్స్ డ్రైవింగ్ టెక్నిక్స్.
1: ఆరోగ్యవంతమైన జీవితము సుఖమయ జీవనానికి సోపానం. ఆరోగ్యంగా ఉంటేనే సుఖంగా ఉండగలం. అలాగే మనం ప్రయాణిస్తున్న వెహికల్ మనను, మన కుటుంబ సభ్యులు, మన వాళ్ళందరినీ, ప్రాణాలని క్షేమంగా చేర్చాలంటే వెహికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ విషయంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. బండి ఉందంటే ఉంది, స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేసాం. అందులో బండికి సంబంధించిన ఏ అంశాలు జాగ్రత్త పడి దాని కండిషన్లో ఉంచుకోవాలంటారు?
0: ముఖ్యంగా బండిలలో ఏంటంటే టైర్ కండిషన్. టైర్ కండిషన్ ఏంటంటే టైర్లో గాలి ఒకటి, ఎందుకంటే గాలి సరిగా లేకపోవడం వల్ల మనకు అంటే బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అది ఇప్పుడు గాలి ఎక్కువ ఉందనుకోండి, మనకు తెలిసిపోద్ది, మధ్యలోనే అరిగిందనుకోండి గాలి ఎక్కువ ఉన్నట్టు, సైడ్స్కి అరిగింది అనుకోండి టైరు గాలి తక్కువ ఉన్నట్టు. టైర్లు ఎప్పుడు గాలి సరిగా చూసుకోవాలి. అట్లే ట్రేడ్ వియర్ డెప్త్ ఇండికేటర్ అనేది టైర్లలో ఉంటుంది ఆటోమేటిక్గా, అంటే మధ్య మధ్యలో గ్యాప్లో కొంత ఏంది రబ్బర్ ఉంటుంది అక్కడ, ఆ లెవెల్కి అరిగిందంటే
1: టైర్ పని
0: మార్చేయాలి. ఎస్పెషల్లీ టైర్ అది అంటే స్మూత్గా అయినప్పుడు మనకు రోడ్డు సైడ్ రోడ్డు మీద గ్రిప్ ఉండక వర్షాకాలం ఎక్కువ డేంజర్ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టైర్లు జాగ్రత్తగా ఫస్ట్ చూసుకోవాలి. అట్లే బ్రేకింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టంలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు అంతా డిస్క్ బ్రేక్లు ఎక్కున్నాయి, అంటే డిస్క్ బ్రేకర్ లైనర్స్ ఉంటాయి, ఆ లైనర్స్ అరిగిపోకుండా ఉండడం, బ్రేక్ కండిషన్ బాగుందా లేదా, ఇవి చాలా ముఖ్యం. అట్లే లైట్స్, అంటే మనం బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ లైట్ వెనుక పనిచేస్తున్నా లేదా, ఎందుకంటే వెనుక డ్రైవర్కు మనం స్లో చేస్తున్నాం అనేది తెలిపేది బ్రేక్ లైట్సే. బ్రేక్ లైట్స్ బాగున్నాయా లేవా, అట్లే నైట్ ప్రయాణంలో హెడ్ లైట్స్ బాగున్నాయా లేవా, అట్లే మన బ్రేక్ లైట్స్ కాకుండా ఇంజిన్ ఆన్ చేయగానే వెనుక చిన్న రెడ్ లైట్స్ వస్తాయి, అది ఏంటంటే మనం నైట్లో విజిబిలిటీ సరిగ్గా లేనప్పుడు మనం వాహనం ఉన్నట్టు కనబడుతుంది, లేకుంటే వెనుకకి వచ్చి మనం ఇప్పుడు ఫాగ్ కండిషన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి.
1: మంచు పడ్డప్పుడు ఎదుటి వాళ్ళ వెహికల్స్ కనబడవు
0: కాబట్టి
1: ఫాగ్ లైట్స్ కూడా ఆన్ చేసుకోవడం,
0: ఫాగ్ లైట్స్ ముంగట ఆన్ చేసుకోవడం బెస్ట్. వెనుక రెడ్ లైట్స్ ఆన్ ఉంటాయి, ఎప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ లైట్స్ ఆన్ అవుతాయి, అదే రివర్స్ చేసినప్పుడు రివర్స్ లైట్ ఆన్ అవుతుంది వెనుక ఉన్న వాళ్ళకు హెచ్చరిక కొరకు.
1: ముఖ్యంగా మనం ఈ వర్షం పడ్డప్పుడు కానీ, ఈ మంచు పొగ మంచు కమ్మినప్పుడు కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇటువంటి విషయాల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
0: పొగమంచు ఉన్నప్పుడు వెళ్ళకపోవడం ఉత్తమం ఫస్ట్. ఓకే, ఎమర్జెన్సీ వెళ్తున్నామంటే కనీసం మనకు అట్లీస్ట్ 50 మీటర్స్ అన్న దూరం కనబడినట్టయితే స్లోగా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి మనం రిస్క్ తీసుకోవడమే. ఇంకొకటి, కొంతమంది పొగమంచు ఉన్నది మరి నేను ఇక్కడ పక్కకే ఆపుతా అని అక్కడే రోడ్డు పక్కన ఆపుతారు, అది కూడా డేంజర్, ఎందుకంటే ఆ రోడ్డు పక్కన ఆపింది మనం వచ్చే వాళ్ళకి కనబడాలా. అయితే అటువంటి సమయాల్లో ఏంటంటే రోడ్డు పక్కన ఆపకుండా కొంత దూరం వెళ్ళి ఏదన్నా వాహనాలు ఎక్కువ వెళ్ళని ప్రదేశంలో తక్కువ స్పీడ్తో వెళ్ళే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే సేఫ్గా ఉంటాం. పొగ మంచులో ఏంటంటే మనకు ఆ డిస్టెన్స్ ఈవెన్ హెడ్ లైట్స్ కూడా లోవర్ బీమ్ని వెళ్ళాలి, అప్పర్ బీమ్ వేయకూడదు. అట్లే ఫాగ్ లైట్స్ ఉంటే ఫాగ్ లైట్ యూజ్ చేయడం మంచిది. లోవర్ బీమ్ వల్ల ఏంటంటే కొంతవరకు మనకు రోడ్ కనిపించే పరిస్థితి ఉంటుంది, అప్పర్ బీమ్ వేస్తే మనకు లైట్ పొగ మంచులో రిఫ్లెక్ట్ అయ్యి సరిగా మనకు రోడ్ కనబడదు. అందుకని మనం చూస్తుంటాం, ఒకటి కాదు ఒకటి అనుకుంటే ఒకటి అనుకుంటే ఒక 10-20 బండ్లు కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉంటాయి. అందుకని పొగ మంచులో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం మంచిది. కాకపోతే ఎమర్జెన్సీలా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కొన్ని రకాల ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి, అంటే పొగ మంచులో ఎలా డ్రైవింగ్ చేయాలనే ట్రైనింగ్ ఐడిటిఆర్లలో ఇస్తారు. మన ఐడిటిఆర్ మన దగ్గర సిరిసిల్లలో ఉంది, అటువంటి ఇన్స్టిట్యూట్లలో పొగ మంచులో డ్రైవింగ్ చేసే పరిస్థితుల గురించి

0: కూడా
1: జాగ్రత్తలు అన్నీ
0: జాగ్రత్తలు
1: నేర్పిస్తారు.
0: నేర్పిస్తారు.
1: వర్షం పడేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనం గమనిస్తుంటాం, ఒక్కోసారి రోడ్డు మీద ఆయిల్ పడున్నా నీళ్ళు తగిలేసరికల్లా ఎక్కువ స్లిప్పరీ అయిపోతుంది.
0: స్లిప్పర్ అయిపోతుంది.
1: అలాగే మట్టి రోడ్డు ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వైపరు ఉపయుక్తం చాలా ఉంటుంది. సో ఈ వర్షం పడ్డప్పుడు తీసుకోవాల్సిన రోడ్ సేఫ్టీ మెజర్స్ చెప్పండి.
0: వర్షంలో మీరు చెప్పినట్టు రోడ్ కండిషన్, రోడ్ కండిషన్లో ఒకటేమో బెట్ రోడ్ ఉంటుంది కాబట్టి టైర్లు బాగా లేకుంటే మనకు స్కిడ్ అయ్యే ఛాన్స్. ఏమైతుందంటే రోడ్డుకు టైర్కు మధ్యలో వాటర్ లేయర్ వచ్చి హైడ్రోప్లేనింగ్ అనేది జరుగుతుంది. బ్రేక్ వేసినప్పుడు బండి కంట్రోల్ కాకుండా స్కిడ్ అయ్యి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని స్లోగా వెళ్ళాలి. ఒకవేళ ముందు ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ వెళ్ళిన దారిలోనే వెళ్ళినట్టయితే కొద్దిగా మనకు రోడ్ గ్రిప్ దొరికి సమంగా వెళ్ళచ్చు.
1: ముఖ్యంగా పాట్ హోల్స్ గుంతలు ఉంటే నీళ్లతో నిండిపోయి రోడ్డు ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ ఏముంది తెలియదు,
0: కనబడదు.
1: కాబట్టి అంతా ప్లేన్గా ఉందని స్పీడ్గా పోయే ప్రయత్నమే చేయకూడదు.
0: స్పీడ్గా పోయే ప్రయత్నం చేయకూడదు, స్లోకి వెళ్తే. అట్లే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రమాదాలు చూసినా కూడా బ్రిడ్జ్లపై నుంచి వాటర్ వెళ్తుంటుంది. అక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోనే 3-4 యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు కొట్టుకపోవడం కానీ వేరే వెహికల్స్ వాడడం కానీ. అయితే అక్కడ ఎట్టి బస్సులో చిన్న వాటర్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తాము. చిన్న డెప్త్ వాటర్ కూడా వాటర్లో ఎంటర్ అయినాకనే గాలి ఉంటుంది కాబట్టి టైర్ గ్రిప్ పోవడం ఒకటి. రెండోది కొంత లెవెల్ వాటర్ వచ్చిన తర్వాత ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ ఆఫ్ కాకుంటే ఏదో మనం నెట్టుకుపోవచ్చు. అంటే ఆ ఫ్లోకి అగెనెస్ట్గా మన ఇంజన్ పవర్ పనిచేసినంత కాలం మనం పోతాం. ఎక్కడైతే ఇంజన్ ఆఫ్ అయిద్దో అక్కడ మన బాడీ వెహికల్ లిఫ్ట్ అయిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ డెప్త్ తోటి ప్రమేయం లేకుండా వాటర్ ఫ్లో పైకి వెళ్ళి అయినప్పుడు ఆగిపోవడం చాలా ఉత్తమం. అందుకని వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: మామూలుగా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద పడవైనా తన బరువును కోల్పోతున్నట్టుగా ఇంజన్ ఆఫ్ అయిపోయి బ్రేక్ మెకానిజం పనిచేయనప్పుడు బ్రిడ్జ్ మీద పోయే వాటర్ మీద బండి తీసుకెళ్తే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.
0: ఇంకొకటి వాటర్ బ్రేకులలోకి వెళ్తాయి కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. జనరల్గా మనం వాటర్లకి వెళ్ళి వెళ్ళినాక కూడా కొంతసేపు బ్రేక్ పెడల్ పట్టుకుంటే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వర్షాకాలంలో.
1: వైపర్ల ఉపయోగం ఎంతవరకు ఉందంటారు?
0: వైపర్ వేసినప్పుడు బయట వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి లోపల కొద్దిగా మిస్ట్ ఫామ్ అవుతుంటుంది. ఆ మిస్ట్ అనేది మనకు విజన్ తగ్గించడానికి ఆస్కారం ఉంది. అందుకే దానికి ఏం చేయాలంటే మనం ఏసీలో డక్ట్స్ ఉంటాయి విండ్ స్క్రీన్ దగ్గర, ఆ డక్ట్స్ ఓపెన్ పెట్టినట్లయితే అది డైరెక్ట్ మిస్ట్ తగ్గిపోద్ది. అట్లే వెనక సైడ్ కూడా వైపర్ ఉంటుంది రియర్ విజన్ పెట్టుకోవడానికి, అది వైపర్ కూడా ఆన్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ అండ్ రియర్ విజన్లు బాగుంటాయి. కాకపోతే అదే వర్షాకాలంలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే చెట్ల కింద ఆపకూడదు బండ్లు. చెట్టు కొమ్మ ఇరిగి పడిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, లేదంటే చెట్ల మీద పిడుగు పడే అవకాశం ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఆ ఏరియాలో పిడుగు వేద హైయెస్ట్ పాయింట్ ఉంటే అక్కడ పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్ల కింద ఆపద్దు వాహనాన్ని, ఎక్కడైనా వేరే దగ్గర ఆపుకోవడం ఉత్తమం.
1: కాబట్టి ప్రతి పౌరుడు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ ఆయిల్ మార్పించడం కానీ వైపర్స్ బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళకి, ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಹಲೋ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಆಲ್ ದ ಲಿಸ್ನರ್ಸ್. ಯು ಆರ್ ಟ್ಯೂನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ವೆಲ್, ಬಯಟ ಎಂಡ ಇಂಕಾ ದಂಚೇಸ್ತೋಂದಿ. 6:00 అయిపోయినా కూడా ఇంకా మనల్ని సన్ కరుణించలేదన్నమాట. సూర్యభగవానుడు ఇంకా కరుణించట్లేదు. కాకపోతే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం అలా అలా చిరుజల్లు మన వరుణుడు అలా అలా మనని పలకరించాడు. అలాగే మనని పులకరించేలా చేశాడు తొలకరి జల్లులతో. బట్ ఎనీవేస్, ఎప్పుడైనా సరే వర్షం చాలా పెద్దగా వచ్చిందనుకోండి, హాయిగా అనిపిస్తుంది. కానీ అలా అలా తొలకరి జల్లులు పడిపోతే మాత్రం ఎంత ఉక్కుపోతగా ఉంటుందో కదా. మనందరం చేసిన ప్రకృతి బీభత్సాల కారణంగానే మనం సరిగ్గా లేకపోవటం వల్ల ప్రకృతి అలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఎనీవేస్, తొలకరి వారిని చూసినప్పుడు మనందరం అలా అలా పులకించిపోతాము. ఇవాల్టి జెన్ జీ యువలో మనం చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం, టెక్నాలజీ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
4: వెల్కమ్ బ్యాక్. 6:15 స్టూడియో క్లాక్ కలఫ్లీ షోస్. సో టెక్నాలజీ చాలా శరవేగంగా దూసుకు వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అన్ని రంగాల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండబుల్గా ఉంది. అండ్ వాళ్ళందరినీ కూడా, అన్ని రంగాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అండ్ ప్రభావితం చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అతిశయోక్తి లేదు. అండ్ ఈ టెక్నాలజీ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు చెప్తుంటే, మరికొన్ని సంస్థలు మాత్రం ఏఐ రాకతో ఉపాధికి గండి తప్పదు అని అంటున్నారు. ఎందుకు మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాలా మంది ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి కొంతమందిలో భయాందోళన ఉంటే కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాస్ కొత్త కొత్తవి టెక్నాలజీస్ని కనుక జెన్సీ ఇప్పుడు అడాప్ట్ చేసుకోగలిగితే కంపెనీస్లో వాస్ట్గా వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతారు, సర్వైవ్ అవ్వగలుగుతారు ఆ పర్టిక్యులర్ కంపెనీలో. ఏ కంపెనీ అయితే ఇలాంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్లో ఉండి ఇలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటుందో. ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ రావటం వల్ల ఉపాధి చాలా తగ్గిపోతుంది అని కూడా చెప్తున్నారు. బికాజ్ ఈ వృత్తి నైపుణ్యం కావచ్చు, సాంకేతికతతో పోటీ పడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారానే యువత ఉపాధికి డోకా ఉందని చెప్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధానంపై విశ్వవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు చాలా సంస్థలు కూడా రంగంలోకి దిగాయట. సో అలా మనం చూసుకున్నట్లయితే కొన్ని సంస్థలు ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగం కోసం భారత్ పరుగులు పెడుతుందట. తెలంగాణతో సహా దేశంలోని అన్ని ప్రధాన ఐటీ నగరాలు ఈ ఏఐ టెక్నాలజీపై విస్తృతంగా పనిచేస్తున్నాయి. విచ్ ఇస్ ఏఐ స్టార్టప్స్లో బెంగళూరు 21వ స్థానంలో ఉందట, ఢిల్లీ 24వ స్థానంలో, ముంబై 37వ స్థానంలో, హైదరాబాద్ 41వ స్థానంలో ఉందని చెప్తున్నారు. సో చాలామంది కూడా మొత్తం మీద 67,200 ఏఐ సంస్థలు ఉన్నాయట ఇప్పుడు. అంటే ఇన్ని సంస్థలు ఈ ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఈ స్టార్టప్ రంగంలో కూడా ఈ ఏఐ ఉండాలి అని కోరుకుంటున్నారు. వాట్ నాట్, ఆరోగ్య సేవా సంస్థల్లో కూడా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి టెలిమెడిసిన్, వ్యక్తిగత ఆరోగ్య సేవలు కావచ్చు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: హైదరాబాద్, ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
4: Welcome back. So, ఈ టెక్నాలజీ అప్డేట్స్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని మార్చేస్తుంది. సో ఇది కేవలం ఐటీ రంగంలోనే కాకుండా హెల్త్ కేర్ సెక్టార్ ఉంది, అలాగే ఎడ్యుకేషన్, అలాగే ఫినాన్స్, అన్నిట్లలో కూడా ఈ AI వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. AIతో పోటా పోటీగా ఉంది ఇంకొక టెక్నాలజీ, అది సైబర్ సెక్యూరిటీ. సో ఈ సైబర్ సెక్యూరిటీలో ఏం చేస్తున్నారు, డిజిటల్ లావాదేవీలు అలాగే డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ సైబర్ దాడుల ముప్పు కూడా చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి కంపెనీలన్నీ కూడా వాళ్ళ డేటాను రక్షించుకోవడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం భారీగా వెతుకుతున్నారు. మై డియర్ జెన్జీస్, అండ్ నెక్స్ట్ టెక్నాలజీ ఏమై ఉంటుంది గెస్ చేస్తూ ఉండండి. స్టే విత్ మీ, దిస్ ఇస్ యూర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి, అండ్ వి యు ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. జెన్జీ యువతలో మనం మాట్లాడుకుంటున్నాం ఆపర్చునిటీస్ ఇన్ ద టెక్నాలజీస్, లేటెస్ట్ ట్రెండ్స్. స్టే విత్ మీ.

వెల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీతో పాటుగా క్లౌడ్ కంప్యూటింగ్, భౌతిక సర్వర్ల స్థానంలో అమెజాన్ AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్లపై కంపెనీలన్నీ ఆధారపడుతున్నాయి. సో ఈ డేటా మేనేజ్మెంట్ అంతా కూడా ఇప్పుడు క్లౌడ్లకే సొంతమైంది అనమాట. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ విచ్ జెన్ జీ హ్యాస్ టు లెర్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ ఎనలిటిక్స్. ఈ ఎనలిటిక్స్

అలాగే డేటా సైన్స్లో ప్రతి వ్యాపారంలో కూడా డేటా అనేది ఒక ఇంధనం లాంటిది. సో వినియోగదారులు అలవాట్లను విశ్లేషించాలి, వ్యాపారాలను వృద్ధి చేయటానికి ఈ డేటా సైంటిస్టుల అవసరం రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఇవన్నింటికి ఎలా యూత్ కనెక్ట్ అయిపోతున్నారు, మరి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే, కరోనా తర్వాత మ్యాక్సిమంగా చాలా కంపెనీస్ హైబ్రిడ్ జాబ్స్ అనేవి చేసేసాయి. అంటే ఇంటి నుంచి లేదా ఆన్లైన్లో, ప్రపంచంలో వాళ్ళు ఎక్కడి నుంచైనా కూడా రిమోట్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ అవకాశాలు యువతకి ఒక గొప్ప వరంగా మారాయి. అంతేకాకుండా స్టార్టప్ కల్చర్ కూడా బాగా పెరిగింది. ఆ స్టార్టప్ కల్చర్లో కూడా ఏమవుతుంది, టెక్నాలజీ సహాయంతో వాళ్ళు సొంతంగా యాప్స్, వెబ్సైట్స్ని లేదా సొల్యూషన్ని తయారు చేసి సొల్యూషన్స్ని, ఏ వాళ్ళ ప్రాబ్లంకి అలా వాళ్ళ సొల్యూషన్స్ని కూడా తయారు చేసి ఈ యువత మొత్తం కూడా యువ పారిశ్రామికవేత్తల ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతున్నారు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే విత్.

వెల్లా ఇప్పుడు అంతా కూడా కంపెనీస్ ప్రతి కంపెనీ కూడా స్కిల్ బేస్డ్ హియరింగ్ అనేది చేస్తుంది, హైరింగ్ అనేది తీసుకుంటుంది. బికాస్ ప్రస్తుతం అన్ని కంపెనీలు కూడా కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు మాత్రమే కాకుండా అసలు అభ్యర్థికి ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి, కోడింగ్ స్కిల్స్ ఏంటి అనేవి మాత్రమే బేస్ చేసుకొని ఇప్పుడు జాబ్స్ ఇస్తున్నారు. సో దీనికోసం మరి మన జెన్జీ ఏం చేయాలి, అప్ స్కిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పోర్ట్ఫోలియో బిల్డప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద అప్ స్కిల్లింగ్, వాళ్ళు పాత కోర్సులకే పరిమితం కాకుండా ప్రవహించే నది లాంటి టెక్నాలజీతో పాటు అప్డేట్ అవ్వాలన్నమాట. అంటే కొన్ని టెక్నాలజీ ఎక్కడైతే ఉంటుందో అడ్వాన్స్డ్ కోర్సుల్ని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, దాంట్లో చూసి నేర్చుకోవచ్చు, పెయిడ్ చేసి కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఇక వాళ్ళు నేర్చుకున్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, సాంకేతికత, దీన్ని ఉపయోగించి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి వాటిని కొన్ని వేదికల పైన ప్రదర్శించడం ద్వారా వాళ్ళకి త్వరగా వచ్చేస్తాయన్నమాట. వాళ్ళకి అవకాశాలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఈ సాంకేతికత అనేది ఒక శక్తివంతమైన సాధనం. యువత దీన్ని కేవలం వినోదం కోసం కాకుండా కెరీర్ నిర్మాణానికి వాడుకుంటే అద్భుతమైన భవిష్యత్తుని సొంతం చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వీటిలోనే మనం ఎక్కువగా ఎలాంటి అవకాశాలని తెచ్చుకోవచ్చు అంటే, అన్ని రంగాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అన్నది ఇప్పుడు చాలా చాలా వైటల్ రోల్ని పోషిస్తున్నాయి. జనరల్గా మనము మనకొచ్చిన ఏవైతే టెక్నాలజీ ఉంటుందో, మనం చేసుకున్న ఆ టెక్నాలజీ అప్గ్రేడేషన్ని కంపల్సరీగా కోడింగ్ స్కిల్స్తో సహా మనం కంపల్సరీగా, కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లో మనం వాటిని పోస్ట్ చేయడం వల్ల కూడా ఆటోమేటిక్గా, అంటే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు కొన్ని సందర్భాల్లో ఆ ఉద్యోగాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఎంతో ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువత గుండె చప్పుడు జెన్ జీ టుడే, అండ్ మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: 101.9.
1: Welcome back. Good evening once again, all the listeners. You are tuned to Akashvani, Hyderabad, FM Rainbow 101.9. Hello, Hyderabad. Hello, Rainbow-ki. Welcome chepestundi mee RJ Dr. Deepani Danakavi. Well, జనరల్గా మన లైఫ్లో మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ కొన్ని అవసరాలని మనం అనుకున్నట్టు కాకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో తీర్చే ఫ్రెండ్స్ మనకు ఉంటారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మనకు ఉంటారు. కొంతమందిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళని చూసి అరే మన లైఫ్లో ఇట్లా లేదే మనం వీళ్ళని, వీళ్ళలో ఈ క్వాలిటీ మనకి బాగా ఆప్ట్ అవుతుందేమో అని, అలా మీ లైఫ్లో మీకెవరైనా ఎవరిదైనా ఒక క్వాలిటీని మీరు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరి క్వాలిటీని అడాప్ట్ చేసుకుంటారు, ఏ క్వాలిటీని అడాప్ట్ చేసుకుంటారు? కాల్ మీ ఆన్ 2323-4821, 2323-00302-970-4715 are మై నెంబర్స్. ఎవరి నుంచి అయినా ఒక క్వాలిటీని మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే, ఒక మంచి గుణాన్ని లేదా ఒక మంచి పద్ధతిని వాళ్ళు అవలంబిస్తుంది ఏదైనా మీకు నచ్చినట్లయితే, కాల్ మీ ఆన్ దోస్ నంబర్స్. స్టే విత్

మన లైఫ్లో మనని మనం చాలామందిని కలుస్తూ ఉంటాము. కలిసినప్పుడల్లా మనకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందిని కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కొంతమందిని కలిసినప్పుడు అరే వీళ్ళు భలే ఉన్నారే, వీళ్ళలో ఈ క్వాలిటీ ఎంత బాగుందో, అది నిజంగా మనకు ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటావు కదా. రాయితో కొడితే అద్దం పగిలిపోతుంది, అలాగే కటువైన మాటల వల్ల మనసు ముక్కలైపోతుంది. అమృతాన్ని పోసినా ఈ రెండింటిని మనం అతికించలేం, ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యతని మనం పొందలేం. సో ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని మనం కాపాడుకున్నంత కాలమే అది మనతో భద్రంగా ఉంటుంది. సో మనం ఒకరికి విలువ ఇస్తున్నామంటే డెఫినెట్గా వాళ్ళు మనకి విలువ ఇచ్చే మనుషులే అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళలో మీకు నచ్చిన ఒక క్వాలిటీని మీరు పిక్ చేసుకోవాలనుకుంటే ఏ క్వాలిటీని పిక్ చేసుకుంటారు మాట్లాడుకుందాం. స్టే విత్ మీ, కాల్ మీ ఆన్ 2323-4821 అండ్ 2323-4822 అండ్ 2323-00302970-4715 ఆర్ మై నెంబర్. స్టే విత్ మీ.

0: ఆల్ ఫ్రెండ్స్ మరి మనతో మాట్లాడడానికి కాలర్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి. ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: ఇక దీపా గారు, ఇక పోతే అండి, గాంధీ మహాత్ముడు అంటే మహాత్ముడు అని పేరు ఎందుకు వచ్చిందండి? అహింస మార్గంలో నడిచేయండి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు అండి. అలాగే మరొకరు శ్రీరామచంద్రమూర్తి అండి, ఒకే భార్య ఒకే బాణం, చాలా సన్మార్గంలో నడిచేయండి, మనకి కూడా మంచి మార్గం చూపించారండి శ్రీరామచంద్రమూర్తి. అదే విధంగా అందరూ కూడా నడిస్తేనే ఈ జగంలో, ఈ దునియాలో అని గొడవలు కానీ మర్డర్లు కానీ అహింసలు కానీ ఏమి ఉండవని నేను మనవి చేస్తున్నాను మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి, బాగున్నారా? మంగా భక్తులు మాట్లాడుతున్నాను.
0: యా, బాగున్నానండి, చెప్పండి.

0: అయితే ముందుగా నాకేంటే మనకి జన్మలు ఇచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటామండి. ఎందుకంటే మా ఫాదర్ మా నాన్నగారు హార్డ్ వర్కర్,
1: ఓకే.
0: ఒక డిసిప్లిన్ అన్నమాట అంతా. అలాగే మదర్ అయితే ఎవరికైనా కూడా సహాయం చేయాలి, హెల్పింగ్ నేచర్. మంచి మ్యూజిక్ లవర్, చక్కగా పాడేవారు. హ్యాపీ ఫాదర్స్ డే అండి. మనం ఫాదర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఒక డిసిప్లిన్ ఉంటేనే మనం ఇప్పుడు యోగా డే శుభాకాంక్షలు, ఒక డిసిప్లిన్ ఉంటే అవన్నీ చేయగలం. ఇంత మ్యూజిక్ గురించి మేము ఆకాశవాణికి అంకితం అయిపోయామని అంటే మ్యూజిక్ లవర్ మేము ఉంటాం. కాబట్టి హ్యాపీ మ్యూజిక్ డే అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ.
1: ఎస్ వెల్ ఫ్రెండ్స్, సో మీ లైఫ్లో మీకు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈ క్వాలిటీని నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి ఏ క్వాలిటీని అడాప్ట్ చేసుకుంటారు? కాల్ మీ ఆన్ 2323482123230309 7047145 ఆర్ మై నేమ్స్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యూర్ జగ్ డాక్టర్ దీపా నిదాన కవి అండ్ హెల్లో రెయిన్బో వింటున్నారు, స్టే విత్ మీ.

0: Well, friends, so we have a caller on air. Let's see. Hello. Hello.
1: హలో
0: Good evening, Andy.
1: హలో
0: Hello, good evening.
1: గుడ్ ఈవినింగ్
0: Yeah, చెప్పండి.
1: హలో
0: మీరు మాట్లాడుతుంది వినపడుతుందండి, మీరు చెప్పండి.
1: ఇంపార్టెంట్ నాదేనా దాని డౌట్ వచ్చి ఒకటి అలా అంటున్నా నేనే కదా
0: మీరే అండి, మీరే మీరే మాట్లాడండి.
1: బాగున్నారా గుడ్ ఈవినింగ్ దీపా గారు
0: గుడ్ ఈవినింగ్ అండి, నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారండి.
1: నాకు కొంచెం నా గురించి తెలుసుకున్నారు అంటే లో కడుపులో ఏమి ఉంచుకోకుండా బయటికి మాట్లాడేస్తాను నాకు తెలుసుకున్న వాళ్ళు వింటారనుకో అలాంటి వాళ్ళంటే నాకు చాలా నేను అనంబే ఉండాలనిపిస్తుంది వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేయాలనిపిస్తుంది నాకు
0: ఓకే ఓకే అండి.
1: ఓపిక ఉంటే మన గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే మనకు మంచి అనిపిస్తుంది
0: ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్ వీ హ్యావ్ ఏ కాలర్ ఆన్ ఎయిర్. హలో,
1: హలో అమ్మా దీపా,
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగానే ఉండమ్మా.
0: చెప్పండి.
1: ఏమ్మా రేడియో రేడియో సరిగా రాలే? ఒకరేమో ఒక రకం చెప్తున్నారు, ఒకరు ఒక రకం చెప్తున్నారు. ఏమిటో అసలు టాపిక్ ఏంటమ్మా?
0: మీ లైఫ్లో మీరు ఎవరినైనా చూసినప్పుడు అరే వా వీళ్ళ లోపల ఈ గుణం బాగుంది దీన్ని నేను అడాప్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరు?
1: చెప్తానమ్మా. అయితే నేను సిద్ధార్థ నగర్లో ఉన్నప్పుడు, హలో,
0: చెప్పండి, వినిపిస్తోంది.
1: సిద్ధార్థ నగర్లో ఉన్నప్పుడు ఆ
0: ఓకే.
1: గుడి కరెస్పాండెంట్ టీఎన్ రావు అంటే తోటకూర నరసింహారావు గారని కరెస్పాండెంట్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు.
0: ఓకే.
1: ఆయనకు 92 సంవత్సరాలు,
0: అబ్బో.
1: అయినా కూడా ఆయన గుడి కుర్చీ కూర్చొని మెయింటైన్ చేస్తున్నాయంటే ఇప్పుడు తగ్గింది కొంచెము. 92లో 91లో కూడా, 91వ సంవత్సరం ఆయనకు వచ్చినప్పుడు కూడా గుడికి బాగొచ్చి అన్ని చేసి చేసేవారు అనమాట. నేను అనుకునేవాడిని అప్పుడు ఆయన మనకి ఆయనకంటే 10 సంవత్సరాలు చిన్న, నేను నేను ఏమి చేయలేకపోతున్నానే ఆయన చూడు ఎంత బాగా చేస్తున్నాడు అని ఆయన అనుకునేవాడమ్మా నేను.
0: ఓకే
1: అది
0: ఓకే,
1: అది ఒకటి ఫాదర్స్ డే శుభాకాంక్షలు మా అందరికి కూడా.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ అండి,
1: థ్యాంక్
0: థ్యాంక్
1: యూ
0: యూ,
1: మా.
0: విష్ యూ ద సేమ్ అండి, థ్యాంక్ యూ. ఎస్, సో మీ లైఫ్లో మీకు ఎవరైనా నచ్చి మీకు ఆ ఎదుటి వ్యక్తి బాగా నచ్చినప్పుడు వాళ్ళ లోపల అరే ఈ క్వాలిటీ చాలా బాగుంది వాళ్ళ లోపల అని మీరు ఫీల్ అయింది ఏదైనా ఉంటే కాల్ మీ అన్న 2323-4821 అండ్ 2323-00-2970-47715. సో మెనీ కాల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్, లెట్ అస్ సీ. హలో,
1: హలో,
0: నమస్తే అండి,
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అదే మీరు అడిగిన దానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా స్పాంటేనియస్ గా చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ మనం అది వెంటనే క్యాచ్ చేయలేకపోతే తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది, అరే వీళ్ళు ఇంత చక్కగా ఇంత మంచి ఎలా మాట్లాడగలిగారే అని.
0: ఓకే,
1: అట్లాంటి ఒక బిహేవియర్, అట్లాంటి ఒక అండ్ కొంతమంది వెంటనే ఆన్సర్ ఇవ్వరండి, ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్, 2 మినిట్స్ టైం తీసుకుని మెల్లగా మాట్లాడతారు.
0: ఓకే,
1: ఆ టైంలో మేబీ వాళ్ళు అనలైజ్ చేస్తారేమో ఏం మాట్లాడాలని. ఆ ఒక తత్వం ఉంది చూసారా, ఒక 2 మినిట్స్ ఆగి మాట్లాడడం అనేది,
0: ఓకే,
1: అది నాకు అడాప్ట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ యూజువలీ మన డే టు డే లైఫ్ లో అది ఎంతో ప్రాక్టీస్ చేస్తే గానీ మనం అడాప్ట్ చేసుకోలేం,
0: ఓకే,
1: అట్లా ఉంటుందండి నా నా థాట్ అదనమాట.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను దీప్తి అండి, హైదరాబాద్ నుంచి.
0: థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, నమస్తే.
2: హలో, నమస్కారం దీపా నిజానికేవ్ గారు.
0: నమస్కారం అండి, ఓలేటి గారు, చెప్పండి.
2: ఓలేటి గారు బాగున్నారమ్మా?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: నేను బాగానే ఉన్నా, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓఫో, బెంగళూరులో కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి
2: చెయ్యాలి
0: మాట్లాడుతున్నారంటే
2: కదా మరి, దీపా గారు కూడా అంటేనే బెంగళూరు నాకు గుర్తు వస్తుంది అసలు యాక్చువల్ గా.
0: చెప్పండి.
2: అయితే ఫస్ట్ నేను గుర్తుపెట్టుకో ఎవరంటే, నాకు బంజారా హిల్స్ లో మా కజిన్ సిస్టర్స్ సిస్టర్ ఉంది,
0: ఓకే,
2: ఆమె ఒక ఎత్తు అయితే ఆమె పిల్లలు కూడా అంత ఎత్తు అమ్మా. ఎత్తు అంటే వాళ్ళు వెళ్ళగానే ఆప్యాయంగా పలకరించ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా,

0: తర్వాత యోగక్షేమాలు తెలుసుకోవడం, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి ఒక 50% నేర్చుకున్నాను. 50-60% నేర్చుకున్నా. ఓహో, మనుషులు అంటే అసలు ఇలా ఉండాలి అని చెప్పని. నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళ ఇంటికి ఎలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా ఆటోమేటిక్ గా మారిపోతారు. అది మరి వాళ్ళ మహత్యం ఏమిటో భగవంతుడు ఇచ్చింది వాళ్ళ గాడ్ గిఫ్ట్. ఎంత చిన్నవాళ్ళు గాను పెద్దవాళ్ళు గాను మర్యాదతోని అభిమానంతో ఆప్యాయతతో పలకరిస్తారు, మాటలు అన్ని విషయాలు చెప్తారన్నమాట. వాళ్ళ పిల్లలు బానే ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, అందరూ అంతే సేమ్ ఫోన్, ఒకరు ఎవరు తీసుకోవద్దు. ఆ ఐదుగురు కూడా అలాగే, మా అక్క కూడా అలాగే ఉండేది. అంతటి వాళ్ళు మాకు చాలా, ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటుంటాను అన్నమాట వాళ్ళని. ఓకే, నమస్కారం. నిదాన కవి గారు, కోరేటి ప్రభాకర్ రావు,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. ఓవర్ ఫ్రెండ్స్, సో మీకు కూడా మీ లైఫ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీకు గురువులు కూడా కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ నడవడిక మీకు బాగా నచ్చినా, లేదా వాళ్ళ లోపల ఏదో ఒక క్వాలిటీ, అరే వీళ్ళు భలే చేస్తున్నారే, వీళ్ళు భలే ఉన్నారే, ఇది మనలో ఎందుకు లేదు అని మీరు ఫీల్ అయ్యి మీరు అడాప్ట్ చేసుకొని దాన్ని పాటిస్తున్నట్లయితే, మీరు ఎవరి నుంచి ఆ లక్షణాన్ని పొనికి పుచ్చుకున్నారు అనేది కాల్ చేయండి. కాల్ మీ ఆన్ 2323-4821, 2323-0030-2970-4715. ఆర్ మై నెంబర్స్. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హెల్లో హైదరాబాద్ వింటున్నారు, స్టే విత్ మీ.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
4: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
5: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
3: History,
4: art,
3: literature, tourism,
4: cinema,
3: culture, all woven together in one vibrant hour. Telanganam,
4: the voice of our home state.

0: వెల్మన్తో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడుకుందాం. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారికి. బాగున్నారా మేడం? కే రమేష్ మాట్లాడుతున్నాను మేడం.
0: యా, చెప్పండి సార్.
1: అసలు మేడం, నేను మా చిన్నమ్మ దగ్గరికి తీసుకుంటాను మేడం. ఆమె ఎవ్వరికి చెడు చెయ్యదు, ఎంత మట్టుకైనా ఆమె అందరికి సహాయపడుతుంది అనమాట. ఆమె దగ్గర తీసుకుంటాను అనమాట. నేను ఏమన్నా సలహాలు ఉంటే కూడా, ఏమైనా అవసరం ఉంటే కూడా చెప్పొచ్చు అనమాట. ఎట్లా ఉంది చిన్నమ్మ, ఏం చేస్తే బాగుంటుంది అంటే నాకు.

0: మీద తీసుకుంటాను అనమాట. నేను ఏమన్నా ఏమైనా సలహాలు ఉంటే కూడా, ఏమైనా అవసరం ఉంటే కూడా నేను చెప్పొచ్చు అనమాట. ఇట్లా ఉంది సినిమా ఏం చేస్తే బాగుంటుంది అంటే, నాకంటే 5-6 పెద్ద 5 సంవత్సరాలు పెద్దది, మంచి సలహా ఇస్తున్నాను అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి నేను తీసుకుంటాను మేడం. నేను
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు మేడం, చేయడమే సుష్మా.
1: Yes, we have next caller. ఓకే, సో మీరు కూడా ఎవరి దగ్గర నుంచైనా ఒక క్వాలిటీని తీసుకోవాలి అనుకుంటే ఎవరి దగ్గర ఆ క్వాలిటీని తీసుకుంటారు అనేది నాకు కాల్ చేసి చెప్పచ్చు. నా నంబర్స్ 2323-48-21, 2323-00-30, 2970-4715. స్టే విత్ మీ.

ఎంత దూరంలో ఉన్నామని కాదు, మనసుకి ఎంత దగ్గరగా ఉన్నామన్నది చాలా ముఖ్యం. బికాస్ మనం చేసే ప్రతి పనిలో ప్రతిసారి సత్ఫలితాలు రావాలి అని లేదు, కానీ ఏ పని చేయకపోయినా కూడా ఆ పనిని మనం నమ్మకంతో చేయకపోతే మనకు ఎలాంటి ఫలితాలు కూడా రావు. సో జనరల్గా మనం అందరినీ కూడా అందరూ మనవాళ్ళే అనుకోక తప్పదు, బికాస్ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే అనుకుంటే మాత్రం పొరపాటు. మనం మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మనకు కొన్ని సందర్భాల్లో నచ్చిన క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో నచ్చని క్వాలిటీస్ ఉంటాయి. బట్ ఎలా ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయగలగడంలోనే అంతా ఉంది. సో మీరు అలా మీ చుట్టూ ఉన్న ఏ వ్యక్తుల నుంచి ఒక మంచి క్వాలిటీని అడాప్ట్ చేయాలనుకుంటున్నారు? సో కాల్ మీ ఆన్ 2323-4821 అండ్ 2323-0030, 2970-4715 ఆర్ మై నెంబర్స్. హలో హైదరాబాద్, హలో ట్విన్ సిటీస్, హలో ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్.

బీబీ జీరామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బీబీ జీరామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క లేఖలో కోరారు. పెద్దపల్లి జిల్లా మంథన్లో మంత్రి శ్రీధర్బాబు చెక్కులు పంపిణీ చేశారు. 64 మందికి సీఎంఆర్ఎఫ్, 45 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారు. సింగరేణి సంస్థను కాపాడింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని, 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సింగరేణి సంస్థకు ఏమీ చేయలేదని శ్రీధర్బాబు విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 9 జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో 3 మేయర్ పీఠాలను గెలవడమే లక్ష్యంగా సమావేశంలో వ్యూహాత్మక ప్రణాళికలపై చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಆಲ್ ದಿ ಲಿಸ್ನರ್ಸ್. ಯು ಆರ್ ಟ್ಯೂನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9. ವೆಲ್ಕಮ್ ಟು ತೆಲಂಗಾಣ. సో హైదరాబాద్ చారిత్రక వీధుల్లో గాఢంగా పాతుకుపోయిన సాంప్రదాయం ఇది. సూఫీ సాంప్రదాయాల్లో ఒకటి అయిన ఖవ్వాలి. సో తెలంగాణ సమ్మేళన సంస్కృతిలో ఒక ఆత్మీయ స్థానాన్ని కలిగి ఉంది ఈ ఖవ్వాలి. సో ఇది ప్రధానంగా ఉర్దూ మరియు హిందీ భాషల్లో ప్రదర్శింపబడినప్పటికీ ఆధ్యాత్మిక భక్తి కోసం వివిధ మార్గాలను ఏకం చేస్తూ ఈ ప్రాంతం యొక్క మిశ్రమ దక్కని గుర్తింపును ఈ ఖవ్వాలి ఒక ప్రతీకగా నిలుస్తుందన్నమాట. సో ఖవ్వాలి ఎలా పుట్టింది, దాని సంస్కృతి ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

వెల్ ఖవాలి అనేది దక్షిణ ఏషియాలో ఉద్భవించిన ఒక భక్తి సంగీత ప్రక్రియ. ఇది సూఫీలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ కాలంలో సూఫీ సన్యాసి అయిన హజ్రత్ అమీర్ ఖుస్రో దీన్ని రూపకల్పన చేశారనమాట. అందుకే ఆయన్ను ఖవ్వాలి పితామహుడుగా పిలుస్తూ ఉంటారు. ఇది పర్షియన్, అరబిక్, టర్కిక్ మరియు భారతీయ సంప్రదాయాలను మేళవించి ఆయన ఈ ఖవ్వాలి కళను సృష్టించడం జరిగింది. ఇంకా మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఈ ఖవ్వాలి అనేది ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంది హైదరాబాద్ హిస్టరీలో అని చెప్పొచ్చు అన్నమాట. బికాస్ ఈ ఖవ్వాలీలు సాధారణంగా సూఫీ సమ్మేళనాల్లో, దర్గాలు, పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శించబడుతూ ఉంటాయి. సంగీతం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తుంటారు. జనరల్గా ఈ ఖవ్వాలి బృందంలో ఒక ప్రధాన గాయకుడు ఉంటారు, ఇద్దరు సహాయ గాయకులు, హార్మోనియం, తబలా, ఢోలక్ వాయించే సంగీతకారులు ఉంటారన్నమాట. పద్యాలని పదే పదే పాడుతూ వేగాన్ని పెంచుతూ శ్రోతలను ఒక విధమైన ఒక విధంగా వాళ్ళు ఒక పరవశానికి లోనయ్యేటట్టుగా వాళ్ళు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటారన్నమాట. జనరల్గా ఈ ఖవ్వాలీల యొక్క థీమ్ ఏముంటుంది? ప్రేమ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఆత్మ పరమాత్మల కలయిక ఉండొచ్చు, విరహం ఉండొచ్చు. ఇలాంటి ప్రధాన ఇతివృత్తాలను తీసుకొని ఈ ఖవ్వాలీలు ప్రదర్శింపబడతాయన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వల్లా ఖవ్వాలి అనేది అరబిక్ భాషలోని ఒక పదం. అయితే ఖౌల్ అంటే అది ప్రవచనము అని అర్థం. సో ఖవ్వాల్ అనగా ఈ ఖౌల్ను కవితా రూపంలో గానం చేసే వాళ్ళని ఖవ్వాలి అని అంటారు. సో ఈ ఖవ్వాలి ఆవిర్భావం అనేది మొదటగా 8వ శతాబ్దంలో పర్షియాలో జరిగిందనమాట. తర్వాత అది 11వ శతాబ్దంలో సాంప్రదాయక సంగీతమైన ఈ సమా లేదా సమాఖ్వాని అనేది భారత ఉపఖండం, టర్కీ, ఉజ్బెకిస్తాన్ ఇందులోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత దాన్ని అమీర్ ఖుస్రో గారు మార్చి ఈ ఫాదర్ ఆఫ్ ఖవ్వాలిగా ఆయన అందరూ చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఈ ఖవ్వాలీలు అనేవి జగత్ ప్రసిద్ధి చెందినవి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఆద్యుడిగా అమీర్ ఖుస్రో గారిని భావిస్తూ ఉంటారు. సాధారణంగా ఖవ్వాలి పాట కచేరీని అదైనా కానీ లేదా ఆ సభని కానీ మెహఫిల్ ఏ సమాగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

వెల్ జనరల్గా ఈ ఖవాలి అనేది ఉర్దూ పంజాబీ భాషల్లో మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కొన్ని పాటలు మాత్రం పార్సీలో కూడా ఉంటాయన్నమాట. అయితే కొన్ని ప్రాంతాలను బట్టి ప్రాంతీయ భాషల యాసలు, ప్రాంతీయ భాషల ఉపయోగాలను ఈ ఖవ్వాలీలో మనం వినొచ్చు అన్నమాట. ప్రాంతీయ భాషల్లోనూ ఖవ్వాలీలు కొన్ని మనకు వినిపిస్తున్నప్పుడు ఖవ్వాలీకి జనరల్గా భాషల ఆంక్షలు అనేవి లేవట. అందుకని మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడక్కడ తెలుగు భాష ప్రయోగం కూడా ఈ ఖవ్వాలీలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మాట్లాడుకుందాం, స్టే.

వల్ల మనం తెలంగాణంలో భాగంగా కవ్వాలి సాంప్రదాయం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు కవ్వాలి ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎవరి ద్వారా కవ్వాలి ప్రపంచానికి తెలిసింది అనే విషయాలన్నీ మాట్లాడుకున్నాం. సో జనరల్గా ఈ కవ్వాలీల ప్రధాన ఉద్దేశం ఏముంటుందంటే మానవ ప్రేమ, దేవుడిపైన ప్రేమ, భక్తి, ముక్తి, సర్వమానవ సోదర భావాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే కవ్వాలీలు కవితా వస్తువుల ఆధారంగా చాలా విభాగాలుగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ద్ అని అంటారు. హమ్ద్ అంటే అరబ్బీలో దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. సో ఈ కవ్వాలి ప్రోగ్రాం ఈ హమ్దుతోనే ప్రారంభమవుతుంది. అంటే మనం వక్రతుండ మహాకాయ అని ఎలా అయితే వినాయకుణ్ణి విఘ్నాలు లేకుండా చూడండి అని మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎలా అయితే తలుచుకుంటామో అదేవిధంగా ఈ కవ్వాలి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు ఈ హమ్ద్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ తర్వాత నాతి షరీఫ్ అని అంటారు. అరబీ భాషలో నాత్ అంటే విషదం చేయుట అని, అంటే దేవుడి గురించి వాళ్ళు విషదం చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ కవ్వాలి ప్రారంభంలో హమ్ద్ తర్వాత ఈ నాత్ అనేది ఉండడం ఈ కవ్వాలి యొక్క సాంప్రదాయం. ఆ తర్వాత మన్ఖాబత్ అని ఉంటుంది. అది ఆదర్శ పురుషుల గురించి ప్రశంస కవితలాగా ఈ మన్ఖాబత్ని వ్యవహరిస్తూ ఉంటారట. ఆ తర్వాత మర్సియా అని ఒకటి ఉంటుంది. అరబీ భాషలో మర్సియా అనగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి కీర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి కీర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే జనరల్గా వీరుల గురించి ఇక్కడ స్తుతిస్తుంటారు అని చెప్పారు. ఇంకా తర్వాత గజల్ పాడతారన్నమాట. ఈ గజల్ ఏంటి, అరబ్ భాషలో ప్రేమ సంభాషణ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కవితాగానం కూడా జీవన తత్వంతో నిండి ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత కఫీ అని ఉంటుంది. ఇది

పంజాబీ, సరాయి లేదా సింధీ భాషల్లో మనకు వినిపించే కవితారూపం. ఈ రీతి కవులు షా హుసేన్, బులే షా, సచాల్ సర్మస్త్ ఉన్నారు. అలాగే ప్రఖ్యాత కఫీలకు ఉదాహరణ కూడా నీమైన్ జానా జోగే దే నాల్ అని ఇలా వాళ్ళు పాడుతూ ఉంటారన్నమాట. ఇక ఆ తర్వాత మునాబత్ ఉంటుంది. మునాబత్ అంటే రాత్రి మనం ఏకాంత వేళల్లో దేవుడితో సంభాషిస్తున్న ప్రార్థన అన్నమాట. సో ఇంకా వాళ్ళు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు కవిత ద్వారా. సో ఇదంతా కూడా ఖవ్వాలీల్లో కవితా వస్తువులు అన్నమాట. సో ఇలా ఇన్ని విభాగాలు హమ్దుతో స్టార్ట్ అయి మునాజాత్తో ఈ ఖవ్వాలీని ఫినిష్ చేస్తారన్నమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే. మనం ఖవ్వాలీ గురించి మాట్లాడుకున్నాం, కొద్దిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ గానా.

0: ರೇನ್ಬೋ 101.9.
1: Well, good evening all the listeners once again, and you are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Rimzim Hyderabad. Well, 9:01 అవుతుంది స్టూడియో క్లాక్ లో కలర్ఫుల్ గా. సో హైదరాబాదీ లైఫ్ స్టైల్ అంటేనే అది ఒక మిక్స్డ్ లైఫ్ స్టైల్ అని చెప్పవచ్చు. అండ్ హైదరాబాదీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి, ఘుమఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ హలీమ్, అలాగే మొగలాయి, అరబిక్ వంటకాలతో పాటు స్థానిక తెలుగు రుచులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. అండ్ మరోవైపు ఇరానీ కేఫ్లో దొరికే ఇరానీ చాయ్, అలాగే ఉస్మానియా బిస్కెట్స్ అంటే హైదరాబాద్ ప్రజల దినచర్యలో ఒక భాగంగా ఉండాల్సిందే. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
2: లేదని చెప్పా

ವಲ್ಲ. ಸೋ హైదరాబాద్ జీవన విధానం అంటేనే అది మిక్స్డ్ అని చెప్పాం కదా. సో ఉత్తర దక్షిణ భారతీయుల సంస్కృతుల కలయిక ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి దీన్ని హైదరాబాదీ తెహరీబ్ లేదా దక్కన్ సంస్కృతి అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలు హాస్పిటాలిటీకి మాత్రం బహుత్ బహుత్ శుక్రియా అని అందరూ చెప్పాల్సిందే. బికాస్ పాత బస్తీలోని సందులు, చార్మినార్ పరిసరాలు, సాలార్ జంగ్ మ్యూజియం ఇలాంటి గొప్ప ప్రాంతాలు ఈ నగరం యొక్క పురాతన వైభవాన్ని చెప్తూ ఉంటాయి. సో హైదరాబాదీ తెహరీబ్లో భాగంగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ హైదరాబాద్ని చూస్తూ ఉంటారు. ఇక్కడున్న మ్యూజియమ్స్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, బన్మస్కా కావచ్చు, ఈ రాణి చాయ్ కావచ్చు, ఇలా ఎన్నో ఎన్నో మన హైదరాబాదీ లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ అయ్యి ఉన్నాయన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ప్రపంచ ఐటీ దిగ్గజాల కేంద్రమైన హైదరాబాద్ భారతదేశానికి వ్యాక్సిన్ రాజధానిగా కూడా పేరు పొందింది. మాదపూర్, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాలు నిరంతరం రద్దీగా కార్పొరేట్ జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఉన్నా కూడా ఈ బిజీ స్కెడ్యూల్ మధ్యలో కూడా హ్యాపీగా వీకెండ్ పార్టీలు పార్కులు లాగా చాలా పార్క్స్, కెఫేస్, మాల్స్ మన నగర జీవితాన్ని జీవనాన్ని ఎంతో ఆనందంగా గడిపే విధంగా హైదరాబాద్ రంగులు దిద్దుకుంది. సో ఇదే కాకుండా పండుగలు, వినోదాలు మనం ఎన్నో ఎన్నో జరుపుకుంటూ ఉంటాం, చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటాం. అండ్ అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి మనకి ఎన్నో మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనకు వినోదానికి కూడా కొదవే లేకుండా ఉంది. మొత్తానికి దేశంలోనే ఇతర మెట్రో నగరాలైన ముంబై లేదా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో జీవన వ్యయం కాస్త అందుబాటులో ఉండటం వల్ల ఇది కుటుంబాలు నివసించడానికి ఎంతో అనువైన నగరంగా మారిపోయింది. అండ్ అంతేకాకుండా మన హైదరాబాద్లో మిక్స్డ్ వెదర్ ఉంటుంది కాబట్టి చాలామంది హైదరాబాద్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఫైనల్ నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా హైదరాబాద్ అనేది కేవలం ఒక నగరం కాదండి, ఇది ఒక అనుభూతి. ఇక్కడ సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో సాంప్రదాయాలు, విలువలు మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. సో హైదరాబాద్ జీవన శైలి, సంస్కృతి, సాంప్రదాయాల పొదరిల్లు అని చెప్పొచ్చు. సో అందుకని హైదరాబాద్లో ఉండటానికి చాలామంది ఇష్టపడతారు. దిస్ ఆల్ అబౌట్ టుడేస్ రిమ్జిమ్ హైదరాబాద్. ఇంకా మాట్లాడుకుందాం, స్టే విత్.

0: వెల్ ఫ్రెండ్స్, ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జగదీప్ ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ ఆల్ ఆన్ మండే ఎట్ ఎర్లీ మార్నింగ్ షో. స్టే విత్ మీ.
1: తింటికి పప్ప
2: దిగిటి దిగిటి
1: తింటికి పప్ప, తింటికి పప్ప
2: దిగిటి దిగిటి
1: తింటికి పప్ప.